ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 16వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై 7వ తేదీ మంగళవారం అందరికీ శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు దిల్లీ కేంద్రం నుంచి.

శ్రోతలకు శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాల్టి మన క్షేత్రదర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నాం హనుమంతుల వారి కోసం నిర్మించినటువంటి ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. కానీ హైదరాబాద్లో మూసీ నది ఒడ్డున ఉన్న శ్రీ కేసరి హనుమాన్ దేవాలయం చాలా ప్రత్యేకమైనది. మరి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నాం

ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. కానీ హైదరాబాద్లో మూసీ నది ఒడ్డున ఉన్న శ్రీ కేసరి హనుమాన్ దేవాలయం చాలా ప్రత్యేకమైనది. మరి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకోబోతున్నాం కార్వాన్లో ఉన్నటువంటి ప్రసిద్ధ కేసరి హనుమాన్ దేవాలయం గురించి. సుమారు 300 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం. మరి ఈ ఆలయం వెనక ఎన్నో ఆసక్తికరమైనటువంటి కథలు కూడా ఉన్నాయి. మరి అవేమిటో తెలుసుకుందాం ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ్ళ మన క్షేత్ర దర్శనిలో సుమారు 300 సంవత్సరాల పురాతనమైనటువంటి ఆలయం, మరి మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పురాతన ఆలయాల్లో ఒకటిగా ఎంతో మహిమ కలిగినటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి కేసరి హనుమాన్ దేవాలయం గురించి ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి కథలు ఉన్నాయి. అందులో ఒకటి, రామాయణ కాలంలో సీతాదేవిని వెతుక్కుంటూ హనుమంతుల వారు ఈ ప్రాంతానికి వచ్చారట. ఆయన ప్రతిరోజు ఇక్కడ మూసీ నదిలో స్నానం చేసి రాముడికి పూజలు చేసేవారట. వారి ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేసేవారట. ఇక్కడ హనుమంతుల వారు తన తండ్రి కేసరి పేరు మీద కేసరి హనుమంతుల వారిగా దర్శనమిస్తారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు ఉన్నాయి, అవేంటో తెలుసుకుందాం ఇవాళ మన క్షేత్ర దర్శనలో ఈ పాట తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాళ మన క్షేత్రదర్శనిలో మనం కేసరి హనుమాన్ దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. రామాయణ కాలం నాటి చరిత్రే కాదు, ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చరిత్ర కూడా ఈ ఆలయానికి ఉంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో ఈ ఆలయం నిర్మించారట. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువైనటువంటి సమర్థ రామదాస్ స్వామి గారు ఈ గుడిని నిర్మించారు. శివాజీ ఔరంగజేబుతో పోరాడుతున్నటువంటి ఆ కాలంలో ఆయన గురువు దేశవ్యాప్తంగా హనుమాన్ దేవాలయాలను నిర్మించారు. అందులో భాగంగా మూసీ నది ఒడ్డున ఈ ప్రాంతంలో కార్వాన్ ప్రాంతంలో హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నేటికి ఆ హనుమంతుల వారి విగ్రహం గుడిలోని నేలమాలుగల్లోనే ఉంది. అక్కడే పూజారులు పూజ చేస్తారు, అర్చనలు నిర్వహిస్తారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు ఇవాళ మన క్షేత్ర దర్శనిలో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం క్షేత్రదర్శన్ వింటున్నారు. మరి ఇవాళ్టి మన క్షేత్రదర్శనిలో హైదరాబాద్ కార్వాన్లో ఉన్నటువంటి ప్రసిద్ధ కేసరి హనుమాన్ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి కేసరి హనుమాన్ ఆలయానికి వచ్చే భక్తులు చాలామంది సమీపంలో ఉన్నటువంటి సద్గురు సమర్థ నారాయణ ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. ఈ ఆశ్రయాన్ని సమర్థ రామదాస్ స్వామి ప్రియ శిష్యుడైనటువంటి సమర్థ నారాయణ మహారాజ్ స్థాపించారు. ఈ ఆశ్రమంలో కేసరి హనుమాన్, కామధేను, గోమాత సహా అనేక ఆలయాలు కూడా ఈ ఆలయాల్లో ఉన్నాయి. మరి ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వామివారికి కుంకుమ పువ్వుతో సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. మరి ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం క్షేత్రదర్శినిలో.

క్షేత్ర దర్శన వింటున్నారు. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. మరి ఇవాళ మన క్షేత్ర దర్శనంలో మనం మాట్లాడుకుంటున్నాం కార్వాన్లో ఉన్నటువంటి కేసరి హనుమాన్ దేవాలయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఈ ఆలయానికి వచ్చే భక్తులు బాగా నమ్మేది ఏంటంటే, స్వామివారికి కుంకుమ పువ్వు కేసరి సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు బలంగా నమ్ముతారు. అందుకే చాలామంది నెయ్యిలో కుంకుమ పువ్వు కలిపి చొల్లాని సమర్పిస్తారు. సాధారణంగా పూజలతో పాటు ప్రతి మంగళవారం శనివారం ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో ఏడాది పొడవునా అనేక ముఖ్యమైనటువంటి పండుగలు జరుపుతాయి. వాటిల్లో హనుమాన్ జయంతి చాలా ముఖ్యమైన పండుగ, నవరాత్రులు, రామనవమి ఇక్కడ బాగా వైభవంగా జరుపుతారు. మరి ఇక్కడ జరిగే సంబరాలను చూడడం కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు వస్తారు. మరి అదండి ఇవాల్టి మన క్షేత్ర దర్శనిలో 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కేసరి హనుమాన్ దేవాలయం గురించి. మరొక క్షేత్ర దర్శనిలో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: భారతను కదనం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్ ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. ఇండోనేషియా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మోదీ నిన్న జకార్తా చేరుకున్నారు. ప్రత్యేక గౌరవంగా అధ్యక్షుడు ప్రభువో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించిన తర్వాత ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్గా నిలిచాయి. ఈ స్వాగతం తనెంతగానో ఆకట్టుకుందని అభివర్ణించిన ప్రధానమంత్రి మోదీ 2018లో తాను జరిపిన పర్యటనలో ఏర్పాటైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపందించేలాగా అధ్యక్షుడు ప్రభువుతో చర్చలు జరపడానికి తాను ఉత్సుకతతో ఉన్నానని పేర్కొన్నారు. జకార్తా చేరుకున్నప్పుడు లభించిన గొప్ప సాంస్కృతిక ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇవి భారత ఇండోనేషియా మధ్య ఉన్న నాగరికత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధాలను ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇండోనేషియా విద్యార్థులతో కూడిన సమన్వయ గ్రూప్ ప్రదర్శించిన భరతనాట్యాన్ని కూడా ప్రధానమంత్రి అభినందించారు. తాను బస చేసిన హోటల్లో ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం అందుకున్న తర్వాత ప్రధానమంత్రి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. వాటిలో రామాయణాన్ని వర్ణించే ఇండోనేషియా ప్రసిద్ధ వాయాంగ్ కులిత్ షాడో పప్పెట్రీ, ఇండోనేషియా విద్యార్థుల భరతనాట్య ప్రదర్శన, త్రిరత్నాలకు నివాళులర్పించే బౌద్ధ భక్తి నృత్యం ఉన్నాయి. జకార్తాలో తనకు లభించిన ఘన స్వాగతానికి భారతీయ సమాజానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఆదరణ తనను ఎంతగానో కదిలించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. ఒక ప్రైవేట్ వార్తా ఛానల్తో మాట్లాడుతూ ఈ పర్యటన ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని, సముద్ర తీర ఆర్థిక సంబంధాలను పటిష్టం చేస్తుందని, అలాగే కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందిస్తుందని సందీప్ చక్రవర్తి అన్నారు.
1: India and Indonesia are very close and strategic partners. We are just 160 kilometers away. The southernmost tip of India in the Nicobar Islands is just 160 kilometers from Aceh. And after the very successful visit of President Prabowo as chief guest for our Republic Day, I think the relations are on an upward swing in a higher trajectory, and Prime Minister's visit will reinforce that trend. And we will, of course, doing a lot of understandings and agreements on several areas of cooperation. And we are also hopeful for opening up new areas of cooperation.
0: Samskaranalu, digitalization, వృత్తిపరమైన నిర్వహణ ద్వారా సహకార ఉద్యమం సరికొత్త విస్తరణ దశలో ప్రవేశిస్తోందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలను ఉద్దేశించి నిన్న ప్రసంగిస్తూ ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు అమిత్ షా పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆమోదించిన మోడల్ బైలాస్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కార్యకలాపాల పరిధిని విస్తరించి వాటిని బలోపేతం చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని హోంమంత్రి చెప్పారు. గత 5 ఏళ్లుగా సహకార్ ద్వారా సమృద్ధి అనే మంత్రాన్ని అనుసరిస్తూ కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినందుకు సహకార మంత్రిత్వ శాఖను అమిత్ షా అభినందించారు.
2: सहकारिता मंत्रालय के इनिशिएटिव से कुल 9 राष्ट्रीय स्तर पर काम करने वाली सहकारी समिति बनाकर देश से लेकर ग्राम तक ये 9 क्षेत्रों में सहकारिता मंत्रालय को एक माला में पिरोने का काम हमने किया है.
0: గడిచిన 5 ఏళ్లలో సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన, పోటీతత్వంతో కూడినదిగా మార్చే దిశగా ప్రశంసనీయమైన తీరులో పని జరిగిందని కూడా అమిత్ షా వివరించారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ బహ్రెయిన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కువైట్, ఒమాన్ దేశాలతో కూడిన తన 4 గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా ఖతార్ పర్యటన ముగించుకుని 2వ విడతగా డాక్టర్ జయశంకర్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుమారు 4.5 బిలియన్ డాలర్లు ఎగుమతులు చేస్తున్న

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. దేశంలో ప్రతి ప్రాంతంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 5 సహకార సంఘాలను గుర్తించి వాటిని గౌరవించేందుకు ఒక ర్యాంకింగ్ విధానాన్ని ప్రకటించినట్లు కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.

0: భారత లెదర్ ఫుట్వేర్ రంగానికి అపారమైన వృత్తికి అవకాశం ఉందని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా 38 అభివృద్ధి చెందిన దేశాలు తమ మార్కెట్లను మనకు అందుబాటులోకి తెచ్చాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఈ దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలున్నాయి. న్యూఢిల్లీలో కౌన్సిల్ ఫర్ లెదర్ ఎక్స్పోర్ట్స్ నేషనల్ ఎక్స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 77% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
1: इससे मैनेजमेंट एजुकेशन बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
0: ఈ సందర్భంగా ద్విభాషా మేనేజ్మెంట్ కోర్స్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల

0: 24-25 కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రస్తుతం భారతదేశ లెదర్ ఎగుమతుల్లో 70% కేవలం 15 దేశాలకే పరిమితమవుతున్నాయని గోయల్ గుర్తు చేశారు.
1: इससे मैनेजमेंट एजुकेशन बाइलिंगुअल होने के कारण सरल भाषा में लोगों तक पहुंचे. उम्मीद करता हूं कि इसमें जो भाषा होगी वो ऐसी रखी जाएगी कि सभी को आसानी से समझ में आए, और साथ ही साथ ऑनलाइन होने के कारण काफी व्यापक प्रभाव इसका देखने को मिल सकता है.
0: ఈ సందర్భంగా ద్విభాషా మేనేజ్మెంట్ కోర్సు ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గుతుందని కూడా పీయూష్ గోయల్ చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ ఈ కోర్సును అందుకోవడం ద్వారా తమ వృత్తి జీవితంలో ప్రగతి సాధించగలుగుతారని ఆయన అన్నారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వారి పేర్లు బయటకు రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. కొత్త నియామకాలు జరిగే వరకు కృష్ణమోహన్ ను తాత్కాలిక జనరల్ సెక్రటరీగా నియమించారు. విరాళాల అక్రమాల ఆరోపణల కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కు కృష్ణమోహన్ ఇచ్చిన ఫిర్యాదే ప్రతిపదికగా నిలిచింది. కాగా ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ట్రస్ట్ ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను కూడా నియమించాలని నిర్ణయించింది. ఈ పరిణామంపై మాట్లాడుతూ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి, ఈ పరిణామాల వెనుక కుట్ర కోణం ఉండే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. విరాళంగా వచ్చిన ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించి సరైన లెక్కలున్నాయని, అన్ని వివరాలు ట్రస్ట్ వద్ద అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకను మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఈ యుద్ధ నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతికతతో రూపొందించగా, ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వతేశ్వరుని పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ధ నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఫ్రిగేట్ ఆధునిక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడుస్తుంది. ఇది అన్ని రకాల సముద్ర తీర మిషన్లలో అసాధారణమైన సామర్థ్యంతో అత్యంత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. 75% పైగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మహేంద్రగిరి ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర్ భారత్ విధానానికి చక్కని ఉదాహరణ అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. గుజరాత్, సౌరాష్ట్ర, కచ్ మధ్య మహారాష్ట్ర, తీర ప్రాంత కర్ణాటకల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, విదర్భ మొదలైన చోట్ల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఫుట్బాల్లో నిన్న రాత్రి డల్లాస్ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 ఓడించి స్పెయిన్ ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకువెళ్లింది. 2010లో సౌత్ ఆఫ్రికాలో తమ ఏకైక ప్రపంచకప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. మెక్సికో సిటీలో జరిగిన మరొక మ్యాచ్లో మెక్సికోపై 3-2 విజయం సాధించి ఇంగ్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చర్చలు జరుపుతారు. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి యుద్ధ నౌకను శనివారం నాడు జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్ క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆరోగ్య జీవనం శీర్షికన ప్రోబయోటిక్స్ ఈ అంశంపై డాక్టర్ సుష్మిత గారితో పరిచయం వెంటారు పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రోబయాటిక్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి మైక్రోబయాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ బి సుష్మిత గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుష్మిత గారు.
1: నమస్కారం అండి.
0: మన నిత్య జీవితంలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం తరచుగా చూస్తుంటాం.
1: అవును.
0: అయితే ఈ ఆరోగ్య పరిరక్షణలో ప్రోబయాటిక్స్ పాత్ర ఏమిటి, అది ఎలా మనం వాడుకోవాలి?
1: ఇప్పుడు మొదటగా మనం ఏమనుకుందామంటే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని అంటే అందరూ ఒప్పుకుంటారు కదా. అదే దానికి సమాధానంగా మనం ప్రోబయాటిక్స్, మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా కాపాడే జీవ సైన్యం గురించిన ఒక మహా అద్భుతమైన కథ లాంటిది ఈ ప్రోబయాటిక్స్. అది ఎలా అంటే, మన శరీరం ఒక సూక్ష్మ ప్రపంచం. అంటే మన శరీరంలో మనలో ఉన్న కణాల కంటే కూడా ఎక్కువగా సూక్ష్మజీవులున్నాయి. మన పేగుల్లో నివసించే ఈ సూక్ష్మజీవులే మన జీవక్రియలను అదుపు చేయడానికి, మనకు కొన్ని వ్యాధుల ద్వారా వచ్చే చెడు బ్యాక్టీరియాని అడ్డుకోవడానికి, మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, అదేవిధంగా మన భావోద్వేగాలపైన ప్రభావం చూపడానికి కూడా ఈ ప్రోబయాటిక్స్ అనేవి ఒక వరంగా లభించాయి మనకు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏమంటుంది అంటే, మన జీర్ణ వ్యవస్థలో ఉన్న పేగే అవర్ గట్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్. మన జీర్ణ వ్యవస్థను మనం ఆరోగ్యంగా ఉంచుకుంటే మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది నేను ఒక మైక్రోబయాలజీ విద్యార్థిగా, పరిశోధనలు అధ్యయనం చేసిన వ్యక్తిగా కూడా ఎంతో లోతుగా అర్థం చేసుకున్నాను. అంటే ఈ మనం పేగులో నివసించే ఈ సూక్ష్మజీవులు మొదటగా మనం తిన్న ఆహారాన్ని పరిశుభ్రంగా మొత్తంగా జీర్ణం చేస్తాయి, అలాగే కొన్ని రకాల విటమిన్లను తయారు చేస్తాయి, అదేవిధంగా చెడు బ్యాక్టీరియాని అడ్డుకుంటాయి, మన రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
0: అంటే సుష్మిత గారు, ఆరోగ్యాన్ని కలగజేసే సూక్ష్మజీవాలు ఈ ప్రోబయాటిక్స్ మనకు కేవలము శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా దోహదపడతాయంటారు.
1: ఎన్నో రకాల పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైంది. మన క్యాన్సర్ ని గురించిన చికిత్సలలో కూడా, మన జీర్ణక్రియలో సంబంధించిన జీర్ణ వ్యవస్థలో ఉన్న ఈ ప్రోబయాటిక్ సూక్ష్మజీవులు ఆరోగ్యంగా ఉంటే మనం కావలసిన రోగ నిరోధక శక్తి పెరగడం ద్వారా, అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల మనం ఎటువంటి వ్యాధులనైనా అడ్డుకోవడానికి సన్నద్ధమై ఉంటాం అన్నమాట. అలాగే అనేక పరిశోధనలు గట్ మైక్రోబయోమ్, అంటే ఇప్పుడు అదొక మంచి వర్డ్, గట్ మైక్రోబయోమ్ అంటే మన జీర్ణ వ్యవస్థలో ఉన్న సూక్ష్మజీవులు మన జీర్ణక్రియను, మన రోగ నిరోధక శక్తిని, మన మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయని స్పష్టంగా కొన్ని పరిశోధనల పత్రాల ద్వారా కూడా తెలిసాయి.
0: జీర్ణ వ్యవస్థను కాపాడుతూ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఎంతో ఉపయుక్తమైన ఈ ప్రోబయాటిక్స్ మనకు ఏ విధంగా లభిస్తాయి, వాటిని ఏ విధంగా పెంపొందించుకోవాలి?
1: మనం ఇంట్లో రోజు మనకు తినే ఆహార పదార్థాలు, ముఖ్యంగా పులియబెట్టిన ఆహారాలు అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, సహజంగా లభించే పెరుగులో, చద్దన్నంలో, కొన్ని పాల పదార్థాలు ఉంటాయి, మజ్జిగ, వాటిలలో లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆ మంచి బ్యాక్టీరియానే మనకు ఒక మంచి ప్రోబయాటిక్ లో ఉండే ఒక మంచి స్ట్రెయిన్ ఉంటుంది. అవి టాబ్లెట్ల రూపంలో కానీ, క్యాప్సూల్స్ రూపంలో కానీ, మనం సహజంగా కొన్ని పదార్థాలు ఇంట్లో తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా మనకు దొరుకుతుంది. అదే ఉదాహరణకి మనకు చద్దన్నం. పూర్వకాలంలో మీకు చాలా వరకు చాలా మంది చద్దన్నం తిని పొద్దున్నే పనులకు వెళ్లేవారు. అంటే చద్దన్నంలో ఏం చేసేవారు, రాత్రి వండిన అన్నంలో పాలు నీళ్లు పోసి పులియబెట్టేవారు. మరుసటి రోజు ఉదయం తిని అది ఒక ఎనర్జీ డ్రింక్ గా, అంటే వాళ్ళకి అదొక శక్తి నుంచే ఒక ద్రావణంగా తీసుకొని వాళ్ళు పనులకు వెళ్ళేవారు. ఇది ఒక అత్యుత్తమైన ప్రోబయాటిక్ తయారు చేసే పద్ధతి, మనం పూర్వకాలం నుంచి కూడా చూస్తున్నాము.
0: సుష్మిత గారు, మామూలుగా పెద్దల మాట పెరుగు చద్ది అని అంటారు. అంటే పెద్దల మాట చద్దన్నం ఎంత మేలు చేస్తుందో, పెద్దల మాట కూడా అంత మేలు చేస్తుంది అనడంలో ఇంకో విధంగా చద్దన్నం యొక్క విలువను కూడా చెప్తున్నారు అందరూ.
1: అవును.
0: దీంతో పాటు మనము మన భారతీయ సంస్కృతిలో చాలా ఇండ్లలో మనం ఈ కూరాడి కొండని, లక్ష్మీచారి అని చెప్పేసి ఫర్మెంటెడ్ అంటే మనం నిత్య జీవితంలో వాడుకునే ఆ అన్నం వంచిన గంజి కానీ, లేదంటే కూరగాయల తొక్కలు కానీ, ఇవన్నీ కూడా అందులో వేసి సహజంగా పులియబెట్టి దాంట్లో ప్రోబయాటిక్స్ తయారు చేసి అది వాడుకునేవాళ్ళు. అలాగే అంబలి తయారు చేసే విధానంలో కూడా ప్రోబయాటిక్స్ బాగా ఉంటాయి.

0: అంటారు, ఎంతవరకు నిజం?
1: అది మాత్రం చాలా వరకు నిజమండి. ఎలా అంటే, అంబలిని రాగితో తయారు చేస్తాము. రాగి జావని మనం నీళ్లలో ఉడకబెట్టి మజ్జిగను కలిపి మరుసటి రోజు ఉదయం తీసుకోవడం వల్ల మనలో కాల్షియం విలువలు చాలా వరకు పెరుగుతాయని యాక్చువల్గా ఇది నిజంగా నిర్ధారణ విషయం.
0: అంబలి అంటే అమృతమే.
1: అంబలి అంటే అమృతమే, అవును.
0: అందులో కావలసిన సూక్ష్మ పోషకాలు, సూక్ష్మజీవులు అంటే ఈ ప్రోబయాటిక్స్ కూడా ఆరోగ్యాన్ని పరిరక్షణ చేసే విధానం ఉంటుంది. ముఖ్యంగా మనము తీసుకునే ఆహారంలో ఇప్పుడుండే ప్రస్తుత ఉరుకుల పరుల జీవితంలో స్టోర్డ్ ఫుడ్స్ ఎక్కువ వాడుతున్నారు, అంటే క్యాన్డ్ ఫుడ్స్ కానీ ఎంతో కాలంలో ప్రిజర్వేటివ్ పెట్టిన ఫుడ్స్, అవి ఎంత హాని చేస్తాయి?
1: ప్రిజర్వ్డ్ అంటే మనం ఎందుకు వాటిని దాస్తున్నాము? వాటిని వాళ్ళు కమర్షియల్ వాల్యూ తోటి కొన్ని రోజుల తర్వాత అవి మనకి యూజ్ అయ్యి ఆ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ వాళ్ళు మనకి తీసుకునే విధంగా కొన్ని ప్రకటనల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. కానీ లోపలికి మన కడుపులోకి తీసుకున్న తర్వాత ఆ ప్రిజర్వ్డ్ ఫుడ్స్లో ప్రిజర్వేషన్ కోసం వాళ్ళు కొన్ని రకాలైన కెమికల్స్ని అంటే కొన్ని రకాలమైన హానికరమైన పదార్థాలని అది ఎక్కువ రోజులు నిక్షిప్తంగా అటువంటి సూక్ష్మజీవులు దాంట్లో చేరకుండా, అంటే దీన్నే మనం ఏమంటాము అంటే ఎనీ కంటామినేషన్ అనేది ఏమీ లేకుండా ఉండడానికని వాళ్ళు తయారు చేస్తారు. సో మనం అది ప్రిజర్వ్డ్ ఫుడ్ లోపలికి తీసుకోవడం అంటే మనం తినడం వల్ల దాంట్లో ఉన్న అసలు పదార్థం కంటే దానిని ప్రిజర్వేషన్ కోసం వాడిన హానికరమైన పదార్థాల ద్వారా ఇంకా ఎక్కువ హాని కలుగుతుంది.
0: కాబట్టి పులియబెట్టిన అంబలి, చద్దన్నము, పెరుగు ఇవి ఎంత మేలు చేస్తాయో అలా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ వాడిన ఫుడ్ అంతకంటే ఎక్కువ
1: హాని చేస్తుంది.
0: సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటుంటారు. మరి ఆరోగ్యకరమైన జీవితానికి ఏర్పరచుకోవాల్సిన అలవాట్ల గురించి తెలియజేయండి.
1: దీంట్లో ముఖ్యంగా మనం ప్రతిరోజు మన ఆహారంలో మజ్జిగ, పెరుగు అంటే ప్రోబయాటిక్స్ సంబంధించిన పదార్థాలని మిళితం చేసుకొని మనం అంటే సమతుల్య ఆహారాన్ని మనం తీసుకున్నట్టయితే మన గట్, మన బ్రెయిన్ రెండింటి మధ్య కూడా అనుసంధానం జరిగి మన మానసిక ప్రశాంతత అనేది మెరుగవుతుంది. దానికోసం మనం ప్రతిరోజు ప్రోబయాటిక్స్ని తప్పకుండా తీసుకోవాలి.
0: ముఖ్యంగా ప్రస్తుతము రానున్న ఒక పెను ప్రమాదం గురించి డాక్టర్లు గగ్గోలు పెడుతుంటారు. విచక్షణారహితంగా, ఇండిస్క్రిమినేట్గా చిన్న అనారోగ్యాన్ని కూడా విచక్షణారహితంగా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల భవిష్యత్తులో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేసి చిన్న సమస్య కూడా పెను ప్రమాదంగా మారి ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా వస్తున్నాయంట. మరి ఈ ప్రోబయాటిక్స్ వల్ల ఇటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఒక సమాధానంగా ప్రోబయాటిక్స్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి జీవితంలో అంటే, ఇది తయారు చేసుకుని వాటిని పెంపొందించే విధానం చెప్పండి.
1: ఆ వ్యాధుల్ని కలగజేసే బ్యాక్టీరియాకి మనం తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్స్ వాడతాము. ఆ యాంటీబయాటిక్స్ మనం ఎక్కువగా మోతాదుకు మించి వాడడం మూలంగానే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే సమస్యను ఎదుర్కొంటున్నాము. దాన్ని తగ్గించాలి అంటే ప్రోబయాటిక్స్ సహాయపడతాయి. మొదటగా మనం చూసుకుంటే ఇది చెడు బ్యాక్టీరియాని అడ్డుకుంటుంది, అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో కాంపిటేటివ్ ఎక్స్క్లూజన్ అంటే మన ప్రేగుల్లో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటే అవి హానికర బ్యాక్టీరియాని అంటే వ్యాధుల్ని కలగజేసే బ్యాక్టీరియాకి చోటు లేకుండా చేస్తాయి. అలాగే చెడు బ్యాక్టీరియాకి ఆహారాన్ని అందకుండా చేయాలి. అలా అందకుండా చేయాలి అని అంటే మనం రోజువారీ మన ఆహారంలో ప్రోబయాటిక్స్ ఫుడ్ని ఉపయోగించడం మూలంగా అవి పెరగకుండా అడ్డుకుంటాయి. అదేవిధంగా సహజ సిద్ధమైన యాంటీబయాటిక్స్ అంటే మనం మన లోపల ఉన్న మైక్రో ఆర్గనిజమ్స్ సహజ సిద్ధమైన యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అవి నేరుగా హానికర బ్యాక్టీరియాపై దాడి చేసి వాటిని చంపేసే అవకాశం ఉంది. ఇంకొక ప్రస్తావనకు వస్తే బూస్టింగ్ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని పెంచడం, అంటే ప్రోబయాటిక్స్ మన శరీరంలోని రోగ నిరోధక కణాలను నిరంతరం అప్రమత్తం చేసి దానివల్ల ఇన్ఫెక్షన్లు మనకు రాకుండా మనల్ని కాపాడతాయి. మీరు అడిగిన ప్రశ్నకి అంటే ప్రోబయాటిక్స్ అనేవి మన ఆరోగ్యానికి మన ఆహారంతో ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని ఒక ఆయుధంగా మార్చుకుని ఆ సమస్యను మనం అధిగమించవచ్చండి.
0: ఈ మధ్యలో ఈ ప్రీబయాటిక్స్ అని సింబయాటిక్స్ అని అంటున్నారు, వీటి గురించి తెలియజేయండి.
1: ఈ ప్రీబయాటిక్స్ అంటే మన పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేసే ఫైబర్ పదార్థాలు. ఈ ప్రోబయాటిక్స్ అనేవి మంచిగా మన శరీరంలో వృద్ధి చెందాలంటే మనం ప్రీబయాటిక్స్ తీసుకోవడం మూలంగా, అంటే అవేంటివి, ఇన్యులిన్ కానీ ఆల్గోసాకరైడ్స్ కానీ వంటి ప్రీబయాటిక్స్ తీసుకుంటే మనలో ఉన్న ప్రోబయాటిక్స్ ప్రభావితంగా పనిచేసి మనకి ఇంకా మెరుగైన రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి.
0: సాధారణంగా ఏ రకమైన ఆహారంలో ఈ ప్రీబయాటిక్స్ లభిస్తాయి?

0: మనం ఎక్కువగా ఇలాంటి వాటి కోసము మనం కూరగాయల్ని బాగా అలవాటు చేసుకోవాలి. ఫైబర్ ఫుడ్, ఎందుకంటే ఫైబర్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కూరగాయలతో పాటు ఆకుకూరలు, అంటే ఇప్పుడు మీరు అడగచ్చు మాంసంలో ఇంకా ఎక్కువ ప్రోటీన్లు, కానీ కూరగాయల ద్వారా, ఆకుకూరల ద్వారా, పండ్లు, ఈ మూడింటి ద్వారా వచ్చే పదార్థాల ద్వారా ఈ ప్రీబయాటిక్స్ అనేవి మనలో ఎక్కువగా ఉత్పత్తి అవడానికి కారణమవుతాయి. దానివల్ల ప్రోబయాటిక్స్ కూడా పెరుగుతాయి. అదేవిధంగా సింబయాటిక్స్, SYN, సింబయాటిక్స్ అంటే ఈ రెండింటి కలయిక, అంటే ప్రోబయాటిక్స్ మరియు ప్రీబయాటిక్స్ రెండింటి సమ్మేళనమే ఈ సింబయాటిక్స్. అంటే ఒకవైపు మంచి బ్యాక్టీరియా, అంటే ప్రోబయాటిక్స్లో ఉన్న మంచి బ్యాక్టీరియా, మరోవైపు ప్రోబయాటిక్స్కి అవసరమైన ఆహారము ప్రీబయాటిక్స్ కూడా అందడం వల్ల గట్లో, అంటే మన జీర్ణక్రియ వ్యవస్థలో ఒక ఆరోగ్యకరమైన వాతావరణం మరింత బలపడుతుంది. ప్రోబయాటిక్స్ ప్రీబయాటిక్స్ సమన్వయం వల్ల జీర్ణక్రియ మెరుగవడం మాత్రమే కాదు, మనలో ముఖ్యంగా రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సుష్మిత గారు. నమస్కారం.
0: ధన్యవాదాలండి.

0: ఇంతవరకు మీరు ఆరోగ్య జీవనం శీర్షికన ప్రోబయాటిక్స్ ఈ అంశంపై డాక్టర్ సుస్మిత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ రమేష్ సుంకసారి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమం వింటున్నారు. మరి మన జనరంజని కార్యక్రమంలో మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఈ ఎవర్లో మీరు వినాలనుకుంటే చాలా సింపుల్, 0402324082కి మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి ఇంతకుముందు చెప్పినట్టుగా 0402324082కి వాట్సాప్ పంపించండి. మరి మన జనరంజని కార్యక్రమానికి మొదటగా మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఇవాళ చౌటుప్పల్ నుంచి హేమలత విశ్వనాథ్ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి మాకోసం ఈరోజు సుపుత్రుడు చిత్రం నుంచి ఇవ్వను ఏ నీకేమివ్వను అనే పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ పంపించారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు సుచిత్ర నుంచి మీనా కుమారస్వామి

మూసారాం బాగ్ నుంచి వసుంధర. మరి వీరి కోసం కేవీ మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, ఘంటసాల మాస్టరు సుశీలం గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం, సుపుత్రుడు చిత్రం నుంచి.

0: మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: జనరంజని శ్రోతల మనోరంజన వింటున్నారు. మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మీకు బాగా నచ్చినటువంటి పాటలు, మీకు బాగా ఇష్టమైనటువంటి పాటలు వినాలనుకుంటే 0402324052కి వాట్సాప్ పంపించండి. అండ్ పంపించే ముందు మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటని టైప్ చేసి 0402324052కి వాట్సాప్ పంపించండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ప్రేమ్ నగర్ చిత్రం నుంచి నీకోసం పాటని ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తానండి. అలాగే శ్రీనివాస్

రెడ్డి గారు, నిర్మల్ తేజ, ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కూడా ప్రేమ్ నగర్ చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఫిర్జాది గూడా నుంచి అనీషా, స్మైలీ, పెద్దిరాజు మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఘంటసాల మాస్టర్ సుశలం గారు కలిసి పాడినటువంటి పాట ప్రేమ్ నగర్ చిత్రం నుంచి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం జనరంజనిలో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జనరంజని కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, శుభోదయం జనరంజని, శుభోదయం అండి. మరి కనకారావు గారు, పార్వతి గారు కృష్ణా జిల్లా పేడన నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట రాజకోట రహస్యం చిత్రం నుంచి నన్ను మరువని దొరవని తెలుసు అనే పాటను మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీకోసం ప్రసారం చేస్తాం. అలాగే మరి ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్ గారు, మరి వారి కోసం ఘంటసాల సుశీల ఆలపించినటువంటి గీతం మీ అందరి కోసం, మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జనరంజని ఈ శ్రోతల మనోరంజన వింటున్నారు. అండ్ ఇప్పుడిప్పుడే రేడియో ట్యూనింగ్ చేసిన వాళ్ళందరికీ వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో మరి ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో మీ ఫేవరెట్ పాటలు మీరు వినాలనుకుంటే 0402324085 2కి మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటను టైప్ చేసి వాట్సాప్ పంపించండి. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు అన్నోజుగూడ నుంచి రాజు, రేణుక, రోహిత్, హరిణి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట అంకుశం చిత్రం నుంచి ఇది చెరగని ప్రేమకు అనే పాటను మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే అల్మాజ్ గూడ నుంచి రవికుమార్, బుదాం పోచంపల్లి నుంచి మార్కండేయ, లక్ష్మి, దివ్య, శ్రీను, చిన్ను మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం అంకుశం, మరి ఈ చిత్రం నుంచి జానకి బాలు పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం మనందరికీ ఎంతగానో ఇష్టమైనటువంటి జనరంజని కార్యక్రమంలో.

వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జనరంజని కార్యక్రమంలో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ జనరంజనికి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, గుడ్ మార్నింగ్ జనరంజని, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అనిత మెసేజ్ చేశారు సీతాఫల్ మండి నుంచి. మరి వారు కోరుతున్నటువంటి పాట, వినాలనుకునే పాట, సంసారం చిత్రం నుంచి బాలు సుశీల పాడినటువంటి కొమ్మల్లో కోయిల పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి వెంకటాచారి వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్వెత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారందరి కోసం సంసారం, మరి ఈ చిత్రం నుంచి రాజ్ కోటి సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

ఎస్దోస్తో మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జున్ శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, విన్నారు కదా, ఇవాళ మన జనరంజన్ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరినటువంటి బ్లాక్ బస్టర్ సినీ గీతాలని. మరి నిలయంలో సమయం 8 గంటలకా వస్తుంది. మరికొన్ని క్షణాల్లో సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇంతవరకు మీరు సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు విన్నారు. ఢిల్లీ కేంద్రం నుంచి జనరంజని శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తీయని పాటలతో, సంగీత మాధుర్యంతో మనసులను నిత్యం రంజింపజేసే మీ అభిమాన కార్యక్రమం జనరంజన్కి స్వాగతం.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, మాది రాజన్న, సిరిసిల్ల జిల్లా చీర్లవాంచనండి. నా పేరు వేమల పరశురామ్.
0: పరశురామ్ గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నా మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి, చెప్పండి.
1: మేడం, సినిమా పేరు అప్పు చేసి పప్పు కూడు. అందులోంచి సుందరాంగులను చూసి
0: మంచి వాడు కోరుకున్నారు. అప్పు చేసి పప్పు కూడు సినిమాలోంచి మీకోసం జనరంజన్ లో ఈ పాట.

0: ఇల్ల.
1: నమస్కారం అండి.
2: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల కోసం.
2: నమస్కారం, ఎలా ఉన్నారు సుదర్శన్ గారు?
1: బాగున్నామండి, అందరు బాగున్నాము.
2: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: చుక్కల తోటల్లో ఎక్కడున్నా.
2: తప్పకుండా ఈ పాట
1: రావే మరి.
2: తప్పకుండా అల్లరి బుల్లోడ్లోంచి చుక్కల తోటలో ఎక్కడున్నావు సుదర్శన్ గారి కోసం మన

0: నమస్కారం అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: చోకుడు శేఖర్, నల్గొండ జిల్లా నాకట్పిల్ మండలం.
0: శేఖర్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: నేను బాగున్నానండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: నాకు యుద్ధం అనే సినిమా ఉంది మేడం, కృష్ణంరాజుది. దాంట్లో ఈ పాట ఉంటది. ఈ రెండు కళ్ళు చూసినా నా ఉనికి చూస్తున్నాయి, ఈ రెండు కాళ్ళు చూసినా నా వైపే వస్తున్నాయి. ఆ పాట కావాలి.
0: అద్భుతంగా పాడారు శేఖర్ గారు. మీకోసం తప్పకుండా యుద్ధం సినిమాలోంచి ఈ పాట.

0: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్, జనరంజన్ కు స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను పుల్పాటి వెంకటేష్, మాయమ్మకి ఫోన్ చేస్తున్నా మేడం.
0: వెంకటేష్ గారు చెప్పండి.
1: అయితే మేము కోరుకున్న మూవీ కలియుగ కృష్ణుడు. కొంగు కొంగు ముడిపడ్డాక అన్న పాట మేడం, ఇది చాలా బాగుందా?
0: తప్పకుండా. కలియుగ కృష్ణుడు చిత్రం నుండి ఈ పాట వెంకటేష్ గారి కోసం మరియు వారి స్నేహ బృందం అందరి కోసం.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: నమస్కారం, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట్ రాజేంద్ర నగర్.
0: నరసింహారెడ్డి గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి. చెప్పండి సార్, ఏ పాట వినిపించమంటారు?
1: తోటరాముడు సినిమాలో మేడం, ఓ బంగారు వన్నెల చిలుక.
0: మంచి పాట కోరుకున్నారు, మీకోసం తోటరాముడు చిత్రం నుంచి ఈ పాట.

మధురమైన పాటలతో జనరంజన నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మీరు ఇంతవరకు జనరంజని కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ కాల్ ద్వారా కోరినటువంటి సినీ గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ జనరంజని కార్యక్రమం వింటున్నారు. మరి మన జనరంజని కార్యక్రమానికి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సాయిపూరి కాలనీ నుంచి మెసేజ్ చేశారు. శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ మరియు వారి కుటుంబ సభ్యులు వారు కోరుతున్నటువంటి పాట వెంకటేష్ నటించినటువంటి ఘర్షణ చిత్రం నుంచి శ్రీనివాస్ పాడినటువంటి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీ అందరి కోసం వినిపిస్తాను. సమరీ జనరేషన్ కార్యక్రమంలో మీకు బాగా నచ్చినటువంటి పాటను మీరు వినాలనుకుంటే 0402324085 2కి వాట్సాప్ పంపించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజని శ్రోతల మనోరంజని వింటున్నారు. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు కీసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి సదానంద గౌడ్, సత్యమ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారు ఖైదీ నెంబర్ 786 సినిమా నుంచి గువ్వా గోరింకతో పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, సునీత మరియు సఫిల్గూడ నుంచి దుర్గా, శారద మరియు ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మరియు అబేద ఆయేషా. మరి వారి కోసం బాలు జనకి కలిసి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం జనరంజని కార్యక్రమంలో.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మరి విన్నారు కదా ఇవాళ మన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు రిక్వెస్ట్ చేసినటువంటి పాటలన్నీ. మరి ఈ స్టూడియోలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కొన్ని క్షణాల్లో ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు వింటారు.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: विविध भारती के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना।
1: चंदा मामा दूर के हुए पकाए भूर के।
0: जरा सुनिए कैसे बना ये गाना।
2: एक जमाना था 1951 या 50 में।
3: आकाशवाणी వివిధ భారతి కేంద్రం. ఇంతవరకు మీరు ముంబై స్టూడియోస్లో నుంచి రిలే కార్యక్రమాలు విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహకార రంగంతో ముడిపడి ఉన్న దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాల్లో సహకార మంత్రిత్వ శాఖ గత 5 ఏళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ 2021లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన ఈ మంత్రిత్వ శాఖ సహకార వ్యవస్థను ఆధునిక, పారదర్శకమైన, సాంకేతికతతో కూడిన వ్యవస్థగా మార్చిందని ఆయన అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ బహ్రెన్లో ఆ దేశ రాజు హమద్ బిన్ ఇసాల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై వారు చర్చించారు. ఎల్నీనియో పరిస్థితులు తీవ్రమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లాల వారీగా రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు సిద్దం కావాలన్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన బీఎల్ఓలు సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియపై ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో చాలా చోట్ల విఫలమవుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్రాయ్, ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రాల రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో వీరి పేర్లు బయటికి రావడంతో ఇద్దరు తమ పదవుల నుంచి తప్పుకున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఇంతవరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1850లో మొదటిసారిగా యూరప్కు పరిచయం చేసిన రోజు గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్యోద్దేశం. ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ ప్రియులు ఈ రోజున తమకు ఇష్టమైన డార్క్ మిల్క్ లేదా వైట్ చాక్లెట్లను

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, మనందరి ఫేవరెట్ ఎవర్ గ్రీన్ హిట్స్లో బ్లాక్ బస్టర్ పాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సో మరి ఇవాల్టి మన ఎవర్ గ్రీన్ హిట్స్లో ఏ పాటలు మనం వినబోతున్నాం అని అంటే మాత్రం 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు. మీకు బాగా నచ్చిన పాట ఉందా? సో మరి ఆలస్యం ఎందుకు? 0402324082కి వాట్సాప్ చేసేయండి. సో మరి ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ సినిమాల నుంచి పాటలు విందాం. సో మరి మొదటగా నేను మీ అందరి కోసం వినిపిస్తున్నాను 2002 సంవత్సరంలో విడుదలైనటువంటి అల్లరి. మరి ఈ సినిమాల నుంచి శ్రీనివాస్ అపర్ణ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎస్ దసో ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినబోతున్నాం. సమరి 2000 సంవత్సరం నుంచి 2005 సంవత్సరం మధ్య విడుదలైనటువంటి హిట్ అయినటువంటి సినిమాల నుంచి మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఏమైనా ఉంటే 0402324052కి వాట్సాప్ పంపించండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు అండ్ మీకు బాగా నచ్చినటువంటి పాటను టైప్ చేసి 0402324052కి వాట్సాప్ చేయండి. సో మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో ఫస్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు శాంత గారు మెసేజ్ చేశారు కామారెడ్డి నుంచి. సో మరి వారు రిక్వెస్ట్ చేస్తున్న పాట, కోరుతున్నటువంటి పాట మహేష్ బాబు గారు యాక్ట్ చేసినటువంటి మురారి సినిమాల నుంచి మాకు ఏదైనా పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం మహేష్ బాబు గారు నటించినటువంటి ఒక మంచి సూపర్ హిట్ పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుత్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ, సాయి కిరణ్, అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుంచి అజీజ్, మతీన్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్, షేక్ సలీం మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే నాగర్ కర్నూల్ నుంచి కళ్యాణ్చారి. సో మరి వారి కోసం మురారి సినిమాల నుంచి ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జశ్రేణి మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఒక సూపర్ హిట్ పాట విన్నాం. మురారి సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడినటువంటి సూపర్ హిట్ పాట. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు లంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిద్ భారతి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో ఈరోజు మా కోసం జయం సినిమాలో నుంచి ప్రియతమ తెలిసిన పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు శ్రవణ్ గారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు లక్ష్మారెడ్డి కాలనీ నుంచి భూమేశ్వరి, భూలక్ష్మి, శ్రీశ్రాంగ్, శివాజీ, చంద్రకళ, పద్మ, ఆనంద్, సరోజిని మరియు వారి కుటుంబ సభ్యులు. అలాగే హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్, షాపల నుంచి చింత శ్రీనివాస్ గారు. మరి మీకోసం ఆర్పి పట్నాయక్ గారు సంగీతం సమకూర్చి పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో జయం సినిమా నుంచి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేస్తున్నటువంటి శ్రోతలు బేగంపేట నుంచి యాంటనీ గారు మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. సో మరి మాకోసం ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకు ఎంతగానో ఇష్టమైనటువంటి సూపర్ సినిమాల నుంచి మిలమిల మెరిసిన సాంగ్ మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు ఫార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, ఆర్మూర్ చేనేత కాలనీ, రంగాచారి నగర్ నుంచి నరహరి లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ,

రియాన్ష్ మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే జీడిమెట్ల నుంచి కరీముల్లా, రియాన్షి అండ్ నస్రీన్ రిక్వెస్ట్ చేసినటువంటి ఈ పాట సూపర్. మరి ఈ సినిమా నుంచి సందీప్ చౌదా కంపోజ్ చేసినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్, ఇట్స్ లవ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జస్దశం మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జిస్ట్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి లిజనర్ ఎవరనంటే మాత్రం నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ వివిధ భారతి. గుడ్ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్లో మాకోసం డిఎస్పి గారు కంపోజ్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఒక పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటని ఇదే సినిమా నుంచి కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సల్లా సుదర్శన్ సరిత వినయ్ పూజ లోహిత్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం రాక్ స్టార్ డిఎస్పి సంగీతం సమకూర్చినటువంటి రవితేజ గారు యాక్ట్ చేసినటువంటి వెంకీ సినిమాల నుంచి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్ దోస్తో, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాల్టి మన షోలో 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు వింటున్నాం. సో మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, నిజామాబాద్ సీఎం రోడ్, ఆటో నగర్ నుంచి పర్వీన్, ఉదయ్ భాను, మీనా సత్యం, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి రామచంద్రం, సుమిత, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, సుహాసిని, కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు. సో మరి వారు కోరుతున్నటువంటి పాట నువ్వే కాబోలు చిత్రం నుంచి, ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందే అనే పాటని ప్రసారం చేయండి అంటే మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను మీ అందరికోసం వినిపిస్తాను. సో మరి శ్రీరామ్, ప్రభు, గోపికా, పూర్ణిమ కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

ఎస్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి మీ ఫేవరెట్ పాటలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మెసేజ్ చేయమని అడిగాను. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు రాజన్న, సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండలం నుంచి గంగు, మహేంద్ర, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, శాన్విక, సాయి చరణ్, చాణక్య మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట 2003లో విడుదలైనటువంటి ఒట్టేసి చెబుతున్న సినిమాల నుంచి పాట అడుగుతున్నారు. చాలా మంచి సినిమా అండ్ పాటలు అన్నీ చాలా బాగుంటాయి. మరి ఈ సినిమాల నుంచి టైటిల్ పాట మీ అందరి కోసం వినిపిస్తున్నాను, ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం మనం. బలా మంచి మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. ఈ ఎంటర్టైన్మెంట్ ని అలా ఎక్స్టెండ్ చేయడానికి, కంటిన్యూ చేయడానికి,
2: హలో, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ, అలాగే శ్రీని నీకు కూడా.
1: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ.
2: గుడ్, మంచి పాటలు వేస్తున్నావు, ఎవర్ గ్రీన్ హిట్స్ అని చెప్పి అందరు శ్రోతలు మంచి మెసేజెస్ కూడా పంపిస్తున్నారు. కానీ నువ్వు ఎప్పుడెప్పుడు ఇచ్చేస్తావా, నేను ఎప్పుడెప్పుడు మైక్ తీసుకుందామా అని నేను రెడీగా ఉన్నాను.
1: రైట్, ఇవాళ 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా.
2: అవును,
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీ ఫేవరెట్ పాట ఏంటి ఈ మధ్యలో, ఈ ఇయర్స్ లో విడుదల?
2: ఆ టైమ్ జోన్ లో అయితే నాకు వెంటనే గుర్తొచ్చేది మనసంతా నువ్వేలో కిటకిట తలుపులు.
1: ఓ వావ్, మంచి మంచి సినిమా. విఎన్ ఆదిత్య గారు ఆ టైంలో రిలీజ్ అయినటువంటి లవ్ స్టోరీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్
2: సూపర్బ్. అండ్ ఆ పాట స్పెషల్లీ ఎందుకు ఇష్టం అని అంటే ఆ లిరిక్స్ చాలా బాగుంటాయి. టచ్ యువర్ హార్ట్ అంటే మనసుని ఇలా తట్టి ఇలా నిద్ర లేపుతాయి అంటారు కదా, సో అది అలా క్యాచీగా అనిపించి నాకు ఆ పాట ఇష్టం.
1: చిత్ర గారు పాడినటువంటి పాట. అండ్ ఆ టైంలో ఆర్పి పట్నాయక్ గారివి గోల్డెన్ బ్లాక్ బస్టర్స్. ఎస్ దోస్త, మరి ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మరి అనుపమ గారి ఫేవరెట్ సాంగ్, 2000 నుంచి 2005 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. సో మరి ఈ పాట మీకు వినిపిస్తూ మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడు. సో మరి మరో షోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా దిస్ ఈజ్ యర్ ఆర్జే శ్రీని సైనింగ్ ఆఫ్.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అవయవ మార్పిడి శస్త్రచికిత్సల కేంద్రంగా సనత్ నగర్ టిమ్స్ను తీర్చిదిద్దుతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్రాజ్ నరసింహ చెప్పారు. ఉస్మానియా గాంధీ ఆసుపత్రులకు చెందిన ట్రాన్స్ప్లాంట్ సర్జన్లతో కలిసి సనత్ నగర్ టిమ్స్ను మంత్రి సందర్శించారు. టిమ్స్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ప్రీ పోస్ట్ ఆపరేటివ్ వార్డులు, ఐసీయూలు, ఇతర వైద్య సదుపాయాలను పరిశీలించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సైన్స్ విద్యార్థుల కోసం ప్రాక్టికల్ పరీక్షల విధానంలో మార్పు చేసింది. కొత్త విధానం ప్రకారం మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం సైన్స్ విద్యార్థులకు 15 మార్కుల చొప్పున ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. థియరీ పరీక్ష 60 మార్కులకు ఉంటుంది. కళాశాలల విద్యార్థులతో అన్ని ప్రయోగాలు పూర్తి చేయించి ప్రాక్టికల్ రికార్డులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని బోర్డు ఆదేశించింది. బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు పోరాటం చేస్తామని, దీనిపై 6వ తేదీన హైదరాబాద్లో సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 49 ఫిర్యాదులందే ఆయన అధికారులు తెలియజేశారు. ఈ ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. హైదరాబాద్లోని తార్నాకాలని సీఎస్ఐఆర్ ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డికి ప్రతిష్టాత్మక కెమికల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా సిల్వర్ మెడల్ లభించింది. రసాయన శాస్త్ర పరిశోధనలో ఆయన అందించిన విశిష్ట సేవలు, శాస్త్రీయ నాయకత్వానికి గుర్తింపుగా బెంగళూరులోని సిఆర్ఎస్ఐ ఈ పురస్కారాన్ని ప్రకటించినట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కీలక ఐపీఎస్ అధికారుల నియామకాలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన 1993 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ను జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ డైరెక్టర్గా నియమించింది. ప్రస్తుతం ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2027 అక్టోబర్ 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వచ్చే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ప్రధానమంత్రి పర్యటన, రక్షణ, వాణిజ్యం, ఇంధనం, ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పలు ఒప్పందాలకు మార్గం సుగమం చేయనుందని, దీనివల్ల భారత్ ఇండోనేషియా తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడతాయని ఇండోనేషియాలో భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 12:30 జాతీయ వార్తల్లో.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 11:00 దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ആകാശവാണി വിവിധ ഭാരതി കേന്ദ്രം. మంగళవారం బయోపిక్ షో వేస్తున్నాం, రండహో. సాధారణంగా పలు రంగాలలో విశేష కృషి చేసిన వారి జీవితాలను ఆధారంగా చేసుకొని బయోపిక్స్గా చేస్తారు, అవునా? మరి ఈరోజు మనం చెప్పుకునే వ్యక్తి ఏ రంగంలోనూ విశేష కృషి చేయలేదు. మరి బయోపిక్గా ఎలా తీశారంటారా? అన్ని రంగాలకు అతీతమైనది వీరి జీవితం. ఒక పాట వినిపిస్తాను, ఆ పాటలో ఒక క్లూ దాక్కునుంది, కనుక్కోండి చూద్దాం.

చాలామంది శ్రోతలు భక్త తుకారామని చెప్పి జవాబు పంపించేశారు, కానీ నేను ఇందాక చెప్పాను కదా ఈ పాటలో ఒక క్లూ దాక్కునుంది కనుక్కోండి అని. మరి వినండి ఏ సినిమా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తెలుసా? కల్మషం లేని కుమ్మరి కమనీయమైన కథ ఇది. ఆ పాండురంగడి భక్తిలో మైమర్చిపోయి పాట పాడుకుంటూ కన్న కొడుకునే పాదాలతో మట్టిలో తొక్కేసిన గోరా కుంభర్ కథ ఇది. ఎవరి గోరా కుంభర్? ఈ కథ ఇప్పటిది కాదు, 10 శతాబ్దాల క్రితం అంటే దాదాపుగా 11 నుంచి 12వ శతాబ్దం మధ్యలో మహారాష్ట్రలోని సత్యపురి గ్రామంలో పుట్టింది ఈ గోరా కథ. ఇప్పటికైనా గుర్తుపట్టారా?

ఇబ్రహీంపట్నం నుంచి ఆర్ఎస్ఆర్ మూర్తి, మూసరంబాగ్ నుంచి వీరందరూ సరిగ్గా గెస్ట్ చేశారు. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము? కల్లా కపటం లేనివాడు గోర. కుండలు చేసుకుంటూ సాటి వారికి సహాయపడుతూ లాభాపేక్ష లేకుండా కుండల్ని అమ్ముకునే మంచి మనిషి. తన జీవితం పాండురంగడికి అంకితమని మనసా వాచా నమ్మే ఒక సామాన్య భక్తుడు. మరి ఇటువంటి సామాన్యుడి జీవితాన్ని బయోపిక్గా తీశారా ఎందుకు అని ప్రశ్నించొచ్చు. ఎందుకంటే అసామాన్యమైన నిష్కల్

సామాన్యుడి జీవితాన్ని బయోపిక్గా తీశారా ఎందుకు అని ప్రశ్నించవచ్చు. ఎందుకంటే అసామాన్యమైన నిష్కల్మషం లేని అంటే ఎటువంటి కల్లా కపటం ఎరగని కల్మషం లేని హరిభక్తిని, అలాగే ఆధ్యాత్మిక మార్గానికి కారెవ్వరూ అనర్హులు అని తెలియచెప్పడానికే ఈ చక్రధారి సినిమాని బయోపిక్ గా తీశారు గోరా కుంబర్ జీవిత కథని ఆధారంగా చేసుకొని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: బయోపిక్ స్పెషల్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. చక్రధారి చిత్రం 1977 అంటే 1977లో విడుదలైంది. ఇది 1974లో విడుదలైన కన్నడ మాతృక భక్త కుంభర చిత్రం రీమేక్. కన్నడ చిత్రానికి సంగీతం అందించిన జీకే వెంకటేష్ గారే తెలుగులో కూడా స్వరాలందించారు. మరో విశేషం ఏంటంటే 4 పాటల ట్యూన్స్ ని యథాతథంగా ఉంచేశారు కూడా. మనకి మహారాష్ట్ర భక్తుడు అనగానే భక్త తుకారాం గారు గుర్తుకొస్తారు కదా. మరి గోరా కుంభర్ కథ అంతగా ప్రాచుర్యం లేకపోవచ్చు, కానీ భక్తికి పబ్లిసిటీ అవసరమా చెప్పండి.

బయోపిక్ షోలో మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. కుమ్మరి గోరా కుంభర్కి భార్య లక్ష్మి, చిన్నారి విట్టు కొడుకు. హరినామంతో పులకించే మనసు, నలుగురికి సహాయపడే మంచి భావన, ఇది అతని జీవితం. మరి మరొక భక్తుడు నామదేవుడికి పాండురంగడి భక్తుడిని అంటూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు, ఆ స్వామికి ఎవరైనా ఇష్టుడు అంటే అది నేనే. నాకంటే ఆ రంగడికి ఎవ్వరూ ఇష్టులు లేరు అన్న ధీమా గర్వం ఉండేది. అదే గర్వంతో పాండురంగడికి ప్రసాదం కూడా పెడుతూ ఉంటాడు. నేను పెట్టిన ప్రసాదం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు అని ప్రగల్భాలు కూడా పలికేవాడు. కానీ తర్వాత అర్థమవుతుంది, ఆ విఠలుడికి నేనేనా ఇష్టుడు అన్న అనుమానం ఆయనలో మొలకెత్తుతుంది. అప్పుడు జ్ఞానదేవుడనే గురువు, నిన్ను మించిన భక్తుడు ఒకడున్నాడు, గ్రహించుకో, తెలుసుకో అని జ్ఞానబోధ చేస్తాడు.

చక్రధారి చిత్ర విశేషాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన శ్రోతలు బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి మెసేజ్ చేశారు. ఏంటంటే, వారి చిన్నతనంలో ఈ సినిమా షూటింగ్ నర్సంపేట పాకాల్లో జరిగిందట. చాలా మంచి విషయం మనకు తెలిసింది కదా. మరి ఇందాక నేను మీకు చెప్పాను కదా, నామదేవుడికి చాలా గర్వం వస్తుంది. ఎందుకు అంటే పాండురంగడికి నేనే అత్యంత ఇష్టుడిని అని చెప్పి అహంకారంతో ఉంటాడని. సో అప్పుడు గురువు జ్ఞానదేవుడు జ్ఞానోదయం చేయడానికి ప్రయత్నిస్తాడు. తనతో పాటు ఊర్లన్నీ తిప్పుతూ ఉంటాడు. అలా వారు నామదేవుడు జ్ఞానదేవుడు ఇద్దరూ కలిసి సత్యపురికి వస్తారు. కానీ గోరాకి ఇవేమీ తెలియవు. పాండురంగడిలో తనను తాను లీనమైపోతూ మైమరుస్తూ వృత్తి ధర్మం నిర్వహిస్తూ ఉంటాడు. నామదేవుణ్ణి కలిశాక అప్పుడు గోరా ఏమంటాడో తెలుసా, నీ జ్ఞానం ఇంకా పరిపక్వత చెందలేదు, నువ్వు సగం కాలిన కుండవి అని చెప్తాడు. కానీ నామదేవుడి అహంకారం ఒప్పుకోనివ్వదు. నేను అనే నీ అహం వదిలితేనే భక్తి అనే కొలిమిలో పూర్తిగా కాలతావు అని గోరా చెప్పినా కూడా ఆ అహంకారం అతన్ని ఒప్పుకోనివ్వదు. నా గురువుని నేనే వెతుక్కుంటూ వెళ్ళిపోతాను, నాకన్నీ తెలుసు, నువ్వు చెప్పే అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు నామదేవుడు.

బయోపిక్ స్పెషల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. స్వచ్ఛమైన భక్తిలో పూర్తి నిశ్చలత్వంతో హరినామ సంకీర్తన చేస్తూ మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ ఉంటాడు గోరా. పాక్కుంటూ వచ్చిన తన కొడుకు విఠుని కూడా చూసుకోకుండా ఆ మట్టిలో తన పాదాలతో తొక్కేస్తాడు. కాసేపయ్యాక భార్య లక్ష్మి ఈ విషయం తెలుసుకుని ఆగ్రహంతో బాధతో జీవితంలో మీరిక నన్నెప్పుడూ తాకకూడదు, ఆ అర్హత మీరు కోల్పోయారు అని చెప్పి ఒట్టేస్తుంది. ఇటు తెలియక కొడుకు ప్రాణాన్ని తీసుకున్న క్షోభ, అటు భార్యతోనూ పంచుకోలేని వ్యధతో గోరా జీవితం భారంగా గడుస్తూ ఉంటుంది.

చక్రధారి చిత్ర విశేషాల్లో మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మట్టి తొక్కుతూ విఠలనామం స్మరిస్తూ తన కొడుకుని చూసుకోకుండా ఆ విట్టుని కూడా తొక్కేస్తాడు తన పాదాలతో. మరి భార్య లక్ష్మి ఒట్టు పెడుతుంది జీవితంలో నన్ను ఇంక మీరు తాకకూడదు అని. భర్త జీవితం ఇలా గడవడం కొన్ని రోజుల తర్వాత తాను పెట్టిన ఒట్టు వల్ల సంసార జీవితానికి దూరం అవ్వడం భరించలేకపోతుంది లక్ష్మి. తన చెల్లెలు మంజూకిచ్చి రెండవ వివాహం చేస్తుంది భర్తకి, కానీ ఘోర మరదల్ని కన్నెత్తి కూడా చూడడు. తన వల్ల అపచారం అయిందన్న బాధలోనే ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా పొరపాటున భార్యల్ని తాకుతాడు. విఠల తప్పు నాదే అని తన రెండు చేతుల్ని కోసేసుకుంటాడు. స్వయంగా తనకు తానే శిక్ష విధించుకుంటాడు గోరా.

భక్తులను కాపాడటానికి ఆ పాండురంగడు ఎప్పుడూ వస్తాడు అన్న నమ్మకాన్ని వమ్ము చేయని ఆ దేవదేవుడే స్వయంగా కుమ్మరి రంగన్నగా గోరా ఇంటికి గోరాకు సపర్యలు చేయడానికొస్తాడు. వెండితెరపై గోరాగా అక్కినేని నాగేశ్వరరావుగారు ఎంత గొప్పగా నటించారో అంతకు మించి అన్నట్టు సమాన ఫాయాలో దేవదేవుడు రంగడిగా రామకృష్ణగారు కూడా నటించి మెప్పించారు. స్వయంగా సాక్షాత్తు ఆ హరిసేవలే అందుకున్న గోరా అదృష్టం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. నిజానికి భక్తిభావనే అలాంటిదేమో. రంగడి మాయకు అందరం విధేయులమే. స్వచ్ఛమైన భక్తి అనే ప్రసాదాన్ని తప్ప ఆ హరికి మనం ఏమివ్వగలం చెప్పండి.

బయోపిక్ స్పెషల్గా మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం చక్రధారి చిత్ర విశేషాలు. మరి కథలో మరోవైపు నామదేవుడికి జ్ఞానోదయం అవుతుంది. నేను అన్న అహం వీడి భక్తి మార్గం అంటే ఏంటి, ఆత్మతత్వం అంటే ఏంటో తెలుసుకుంటాడు. ఇక్కడ గోరా దగ్గరున్నది స్వయంగా పాండురంగుడు అన్న సంగతి స్వయంగా గోరా కూడా తెలుసుకుని విభ్రమకు లోనైన సన్నివేశం ఎంత అద్భుతంగా న్యాచురల్గా తీశారో దర్శకులు వి. మధుసూదన్ రావు గారు. అంతకంటే అద్భుతంగా నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు.

స్వయంగా పాండురంగుడు చచ్చిపోయిన విఠూని తిరిగి గోరాకి అందించి ఇద్దరి భార్యలతో ధర్మబద్ధమైన జీవనం గడపమని చెప్తాడు. లక్ష్మి పెట్టుకున్న ఒట్టును, గోరా పాటిస్తున్న బ్రహ్మచర్యాన్ని వీడి సంసారం సాగిస్తూ భక్తి మార్గాన్ని కొనసాగించమని ఆ శ్రీహరి ఆదేశం. జీవిత

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బయోపిక్ ప్రత్యేకంగా ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకున్నాం 1977 విడుదలైన చక్రధారి చిత్ర విశేషాలు. విశేషంగా ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమా.

మరి ఈ బయోపిక్ ఉద్దేశం మనందరికీ అర్థమైన సంగతే. భక్తి విశేష అలంకారాలు కోరదు, ఆడంబరాలు అంతకంటే అడగదు. ఆ దేవదేవుడిచ్చినవే తిరిగి ఆయనకే అర్పించే మనం ఎంత అల్పులం కదా. ప్రతి మనిషిలోనూ ఆ శ్రీహరిని చూడాలి. సాటి మనిషికి సహాయమందిస్తూ జీవనం సాగిస్తూనే, స్వచ్ఛమైన మనసుతో, నిర్మల చిత్తంతో ఆ దేవదేవుడిలో లీనమవుతూనే అంతర్యామి లీలలు తెలుసుకుంటూ మనల్ని మనం మంచి మనుషులుగా తీర్చిదిద్దుకోవడమే. ఈ చిత్రం అంతరార్థం, ఆ శ్రీహరి అంతరంగం కూడా ఇదే. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారమంటోంది మీ రేడియో సఖీ అనుపమా.

మన జనరంజన్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి, మీ రేడియో సఖి అనుపమాతో. కాశ్మీర్ ప్రకృతి అందాలు, లోయలు. కాశ్మీర్ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి ఇది. బెంగళూరు, కబ్బన్ పార్క్, ఫాస్ట్ మెట్రో, ఇలా ఒక్కొక్క సిటీ లేదా ప్రాంతం పేరులో కొన్ని ల్యాండ్ మార్క్స్ వెంటనే గుర్తుకొస్తాయి, అవునా? మరి చంబల్ అంటే ఠకీమని చెప్తాం, అమ్మబాబోయ్ దొంగలు అని భయంతో భయపడిపోతూ ఉంటాం. అయినా చైతన్య స్ఫూర్తిలో ఈ దొంగల గోలేంటండి అంటారా? కాస్త ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి నేను చెప్పేది వినండి. మరి ఈ చంబల్ దొంగలు ఆ ప్రాంతం రూపురేఖల్ని మార్చారు. ఒక సత్కార్యంలో భాగస్వాములయ్యారని చెప్తే నమ్ముతారా? ఏంటిది దొంగలేంటి, మంచి పని చేయడం ఏంటి, ఇది ఏంటి, ఏం జరుగుతుంది, సినిమా కథలా ఉంది అని ఆలోచిస్తున్నారా? ఆలోచనలకి బ్రేక్ ఇవ్వండి, ఈ కథంతా చెప్తాను కదా. మరి ఇంకొక మాట ఏంటంటే, ఈరోజు నేపథ్య గాయకులు కైలాష్ ఖేర్ గారి పుట్టినరోజు. శుభాకాంక్షలు అందిస్తూ వారు పాడిన ఒక పాట ముందుగా వినేద్దాం, దాని తర్వాత ఈ చెంబల్లోయ దొంగల కథ అన్నీ చెప్తాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇందాక నేను మొదలు పెట్టాను చెంబల్ లోయ దొంగలు అని చెప్పేశాను కదా. చెంబల్ లోయకు ఒకసారి పురావస్తు శాస్త్రవేత్త కేకే మొహమ్మద్ గారు చేరుకున్నారు. అందరూ, అసలు నువ్వు బతికి బట్టకడతావా, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. నాకేం కాదని చెప్పి మొహమ్మద్ గారు ఊరంతా చుట్టేశారు. గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన రాళ్లనే చూస్తున్నారు. ఈ రాళ్లనేం చేస్తారు సార్, వీటినెందుకు చూస్తున్నారు అని అక్కడ ప్రాంతీయులందరూ అడిగారట. అయినా ఇక్కడ దొంగల బెడద చాలా ఉంది, మీరు తట్టుకోలేరు, తిరిగి వెళ్లిపోండి అని కూడా చెప్పారట. కానీ ఆయనకి మాత్రం ఆ రాళ్ల గుట్టలు

కూడా చేయలేదు. దశాబ్దాలు గడిచిపోయాయి, కానీ ఈ అసంపూర్ణ వారసత్వ సంపదను దేశానికి అందించాలనుకున్నారు పురావస్తు శాస్త్రవేత్త మహమ్మద్ గారు. కనీసం గుడి నమూనా చిత్రాలు కూడా లేవు, చేతిలో ఒక ప్లాన్ లేదు, ఏమీ లేదు. అయినా సరే 2005లో ఎలాగైనా ఈ పజిల్ని పూర్తి చేయాలనుకున్నారు మహమ్మద్. ఎందుకంటే ఇవి కేవలం గుడ్లు మాత్రమే కాదు, మన దేశ అమూల్యమైన వారసత్వ సంపదలు.

పురావస్తు శాస్త్రవేత్త కెకె మహమ్మద్ గారు చెంబల్లోయకు చేరుకుని అక్కడ రాళ్ల గుట్టల్లో వ్యర్థంగా వదిలేసిన మన వారసత్వ సంపదను చూశారని చెప్పాను కదా. మరింతకీ ఆ రాళ్లేంటో తెలుసా? మొరేనాలో ఉన్న బాటేశ్వర్ గుడి శిథిలాలు. భూకంపాల వల్ల దాదాపు 200 గుళ్ళు నేలపాలయ్యాయి. వాటిని ఎవ్వరూ పునర్నిర్మించే ప్రయత్నం

చేతిని స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం చెంబల్లోయకు వెళ్లిన కేకే మొహమ్మద్ గారి గురించి. వీరు బాటేశ్వర్ గుడి శిథిలాల నుంచి నిర్మించాలని చెప్పి ప్లాన్ చేశారని చెప్పాను కదా. మరి ఒక్కొక్క రాయిని ఆ శిథిలాల నుంచి చేతిలోకి తీసుకున్నారు మొహమ్మద్. మొదలు పెట్టాల్సిందే అని నిర్ణయించుకున్నారు. పని కూడా ప్రారంభమైంది. ఎంత చేసినా తిరిగి ఒక్క ప్లేస్లో ఆగిపోయేవారు. కానీ ఈ సత్కార్యంలో మేమున్నామంటూ సహాయానికి ముందుకు వచ్చారు చెంబల్లోయలోని దొంగలు. ఇది మా ప్రాంతం, మేము కూడా పనిచేస్తామని ప్రతి రాయి రాయిని కలిపారు. చేయి చేయి కలిసింది. మన వారసత్వ సంపద నేడు 80 గుళ్ల వరకు పునర్నిర్మాణం చేయబడింది. ఇదంతా క్షణాల్లో జరగలేదు. 7 సంవత్సరాల సుదీర్ఘమైన శారీరక శ్రమ మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా అలసట తెప్పించే పని. ఒక గుడి అనేది కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది ప్రపంచానికి మన వారసత్వాన్ని, సాంప్రదాయాన్ని పరిచయం చేసే విధానం. ఇటువంటి అద్భుతాన్ని సాధించిన పురావస్తు శాస్త్రవేత్త కేకే మొహమ్మద్ గారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఎందుకంటే ఆయన పునర్నిర్మించింది బాటేశ్వర్ గుళ్ళని మాత్రమే కాదు, అమూల్యమైన మన వారసత్వాన్ని. చెయ్యాలి అనుకుంటే ఎటువంటి కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్లిన వారే విజేతలు అవుతారు అనడానికి ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే స్ఫూర్తి మంత్రం ఇంకేదుంది చెప్పండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అనేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరిని శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేయిస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త ఊపును అందించడంపై ఇద్దరు నాయకులు చర్చించారు. పరస్పర ప్రయోజనాలున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో కుదుర్చుకున్న పలు అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా ఇరు నాయకులు అంగీకరించారు. ఈ సందర్భంగా జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడితో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2018లో ప్రారంభమైన భారత ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు సరికొత్త పురోగతి దశలోకి ప్రవేశిస్తోందన్నారు. పెరుగుతున్న పరస్పర విశ్వాసం వల్ల రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారం మరింత బలోపేతమైందని, రక్షణ మార్పిడి, విపత్తు నిర్వహణ, పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే ఐతిహాసిక్ ఆర్ ఆత్మీయ సంబంధో కా హై. మై ప్రెసిడెంట్ ప్రబోవో జీ ఇండోనేషియా కి సర్కార్ ఆర్ యహా కి జనతా కా హృదయ సే ఆభార్ వ్యక్త కర్తా హూ. బీతే వర్షో మే భారత్ ఆర్ ఇండోనేషియా కే సంబంధో మే ఏక్ నయీ ఊర్జా, ఏక్ నయా విశ్వాస్ ఆర్ ఏక్ నయీ గహరాయి ఆయీ హై. 2018 మే బనీ హమారీ కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆజ్ ఏక్ నయీ ఉడాన్ లే రహీ హై.
0: అభివృద్ధి, భద్రత, సాంకేతికత, సంస్కృతి, విద్యతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో భాగస్వామ్యం ముందుకు సాగుతోందని మోదీ పేర్కొన్నారు. భారత ఇండోనేషియా భాగస్వామ్యంలో ఈవేళ నుండి కొత్త సువర్ణాధ్యాయం ప్రారంభమవుతుందని, ఈ రోజు కుదిరిన అనేక అవగాహన ఒప్పందాల వల్ల భారత్కు చెందిన నాణ్యమైన, సరసమైన ధరల మందులు ఇండోనేషియా ప్రజలకు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే ఇండోనేషియా వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణుల సామర్థ్యాల పెంపుకు భారతదేశం తన వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.
1: భారత్ ఆర్ ఇండోనేషియా కే లియే గరీబీ కో పరాస్త్ కర్నా ఆర్ అప్నే నాగరికో తక్ కళ్యాణకారీ యోజనాఓ కా లాభ్ పహుంచానా సర్వోచ్చ ప్రాథమికతా హై. హమ్నే ఇండోనేషియా కే సాథ్ అప్నీ మిడ్ డే మిల్ స్కీమ్ ఆర్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కే సొల్యూషన్స్ సాజా కియే హై. అబ్ హమ్ ఇస్ సహయోగ్ కో నెక్స్ట్ లెవల్ పర్ లేకర్ జా రహే హై.
0: మన దేశంలో అభివృద్ది చేసిన గోధుమ విత్తనాల సరఫరా ఇండోనేషియా ఆహార భద్రతను బలోపేతం చేస్తుందని, మన దేశంలో మధ్యాహ్న భోజన పథకం తాలూకు ఉత్తమ పద్దతులను తాము ఇండోనేషియాతో పంచుకుంటున్నామని, సుస్థిర వ్యవసాయం, అగ్రి టెక్నాలజీ రంగాల్లో ఉత్తమ పద్దతులను కూడా పంచుకుంటామని ప్రధానమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ త్వరలోనే ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో అనుసంధానమవుతుందని, ఇది వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని, ప్రయాణ సౌలభ్యాన్ని పెంపొందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైన ప్రాంబన

ఆలయ పరిరక్షణ ప్రాజెక్టును ప్రారంభించేందుకు తాను రేపు యోగ్యకర్తలో అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో చేరనున్నట్లు పేర్కొన్న ప్రధానమంత్రి, ఆ ఆలయాన్ని భారత ఇండోనేషియా ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా అభివర్ణించారు. గురుదేవ్ రవీంద్రనాథ్ టాగోర్ ఇండోనేషియాలో పర్యటించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇరు దేశాలు శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటాయని కూడా ప్రకటించారు. ఇండోనేషియా మొదటి విద్యాశాఖ మంత్రి హజార్ తేవంతర చేసిన సేవను గుర్తు చేస్తూ ఆయన విద్యాతాత్వికత గురుదేవ్ ఠాగూర్ ఆలోచన ద్వారా ప్రభావితమైందని ప్రధానమంత్రి చెప్పారు. బ్రిక్స్ అధ్యక్ష స్థానం భారత్ రేపటి నుంచి కేరళలోని కొచ్చిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని 2 రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలో అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకువెడతారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు నిపుణులు, విధాన రూపకర్తలు మొదలైన వారితో కూడిన ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. అనుభవాలను పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలు పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక మంచి అవకాశంగా నిలవనుంది. ఈ నెల 6-7 తేదీలో జరిగే బ్రిక్స్ విమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ విమెన్ ట్రాక్ కింద ఉన్న ప్రాధాన్యత రంగాలపై చర్చలు జరిపారు. ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలను విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించిన 6 బ్యాచ్ యాత్రికులను ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జెండా ఊపి బయలుదేరదీశారు. కశ్మీర్లోని పవిత్ర మంచు గుహాలయం వైపు మొత్తం 8,815 యాత్రికులు బయలుదేరినట్లు ఆకాశవాణి జమ్మూ ప్రతినిధి వివరించారు. మొత్తం యాత్రికుల్లో 3,989 మల్తాల్ మార్గం గుండా వెళ్లగా 4,826 యాత్రికులు పెహల్గాం మార్గం ద్వారా బయలుదేరారు. మొత్తం 363 వాహనాల్లో వీరు ప్రయాణిస్తున్నారు. పోలీస్, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా సంస్థల ఎస్కార్ట్ ఏర్పాట్లతో కట్టుదిట్టమైన రక్షణ వలయం మధ్య యాత్రా కాన్వాయ్ ముందుకు సాగింది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ద నౌకను శనివారం నాడు విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. మహేంద్రగిరి అనే ఈ యుద్ద నౌకను భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించగా ముంబైలోని మజ్గాం డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తూర్పు కనుమల్లోని కీలకమైన మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును ఈ నౌకకు పెట్టారు. ఈ యుద్ద నౌక భారత సముద్ర తీర చరిత్రలో మరొక గర్వించదగిన అధ్యాయం కానున్నదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో సియాటల్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో బెల్జియం 4-1 తేడాతో అమెరికాను ఓడించి ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. బెల్జియం జట్టు శుక్రవారం నాడు లాస్ఏంజలస్ స్టేడియంలో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో స్పెయిన్తో తలపడుతుంది. నిన్న రాత్రి డల్లస్లో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పోర్చుగల్ను 1-0 తేడాతో ఓడించి స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్లోకి చేరుకుంది. ఇలా ఉండగా తమ దేశం రౌండ్ ఆఫ్ 16 నుంచి నిష్క్రమించిన తర్వాత పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తాను తదుపరి ఫీఫా ప్రపంచకప్కు తిరిగి రావడం లేదని ప్రకటించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈరోజు రాత్రి నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో 5 మ్యాచ్ల సిరీస్లోని 3వ T20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీలో ఇంకా భారత జట్టుకు తొలి విజయాన్ని నమోదు చేయనందువల్ల ఈ మ్యాచ్ను గెలిచి సిరీస్ను కనీసం సమం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. మరోవైపు 3వ T20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్లు ఎటువంటి మార్పులు చేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి T20 మ్యాచ్ వర్షం కారణంగా ఇలాంటి ఫలితం లేకుండా ముగిసింది. 2వ మ్యాచ్ సౌతాంప్టన్లో జరిగింది. దీని తర్వాత ఇంగ్లాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్లో కూడా భారత్ తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జకార్తాలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. బ్రిక్స్ దేశాల మహిళా మంత్రుల సమావేశం రేపు కేరళలోని కొచ్చిలో ప్రారంభమవుతుంది. భారత నౌకాదళం తన 6వ ప్రాజెక్ట్ 17A స్వదేశీ స్టెల్త్ ఫ్రీ

0: ఫ్రిగేట్ యుద్ద నౌక మహేంద్రగిరిని శనివారం విశాఖపట్నంలో జలప్రవేశం చేస్తుంది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో రౌండ్ ఆఫ్ 16లో గెలిచి స్పెయిన్, ఇంగ్లాండ్, బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో ప్రవేశించాయి. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ T20 క్రికెట్ మ్యాచ్ ఈరోజు నాటింగ్హామ్లో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు. ఇప్పుడు విందాం కొన్ని చిత్రగీతాలు. ముందుగా ద రాజాసాబ్. ఈ చిత్రంలో ఎస్ఎస్ తమన్ స్వీయ సంగీతంలో విశాల్ మిశ్రా, శృతి రంజనితో కలిసి పాడిన కృష్ణకాంత్ గీతం విందాం.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా

0: 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: అమరం చిత్రంలో పాట విన్నారు. రమ్య బెహ్రా అనురాకుల్ కర్నిల గళంలో రామజోగేశాస్త్రి గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

హనుమాన్ ఈ చిత్రంలో సాయిచరణ్ ఆలపించిన హనుమాన్ చాలీస విన్నారు. సంగీతం గౌరహరి. ఇప్పుడు విందాం అశోకవనంలో అర్జున కళ్యాణం. ఈ చిత్రంలో రామ్ మిరియాల పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం జయ్ క్రిష్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 59 నిమిషాలు. మీరు వింటున్నారు ఫిలిం గీతాలు. ఇప్పుడు విందాం బింబిసారా. ఈ చిత్రంలో స్వీయ సంగీతంలో చిరంతన్ భట్ కాలభైరవతో కలిసి ఆలపించిన శ్రీమణి గీతం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェヌ。
1: రామ్ మిరియాల ధీ పాడిన కాసర్ల శ్యామ్ గీతం విందాం. సంగీతం అందించారు సంతోష్ నారాయణన్. చిత్రం దసరా.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

స్టూడియో క్లాక్ లో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. 1 గంట 20 నిమిషాలకు షో టైం, 2 గంటలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకుడు రామచందర్రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు అభివృద్దిపై కీలక దిశానిర్దేశం చేశారు. పర్యావరణ హిత ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో తెలంగాణ ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఏఐ మౌలిక సదుపాయాలు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలని, నీటి వనరుల వినియోగంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఏఐ పెట్టుబడుల ఫలాలు గ్రామీణ ప్రాంతాలు యువతకు చేరేలా పీపుల్స్ క్రెడిట్ భావనను ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజా సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు సీతక్క వివేక్ ఈ సేవలు ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్మిక శాఖ సహకారంతో ఈ వాహనాలను రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులకు పోషకాహారం, ప్రీ స్కూల్ విద్య, ఆరోగ్య సేవలతో సహా అన్ని అంగన్వాడీ సౌకర్యాలను ఈ మొబైల్ కేంద్రాల ద్వారా అందించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తోందన్నారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణానికి ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు మెట్రో, ఆర్టీసీ, రైల్వే సేవలను సమన్వయం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచందర్రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో రాష్ట ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా సమర్థవంతంగా అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్టు పార్టీ తెలిపింది. ఈ బృందంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు ఉన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన తుదిశ్వాస వరకు నీతి నిజాయితీతో ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. గోదావరి జలాల సాధన, మూసీ పరిరక్షణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. భూదానోద్యమానికి 300 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిన మానవతావాదిగా ఆయన్ను స్మరించారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికారంతో పాటు ప్రీ ప్రైమరీ విద్యను అందిస్తోందని, గర్భిణులు బాలింతల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా యశ్వంతరావుపేటలో ఉపాధి హామీ పథకం నిధులతో కొత్తగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

తెలంగాణలో ఫుట్బాల్ అభివృద్దికి యువ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ తదుపరి సీజన్ నిర్వహణపై తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ప్రైవేట్ ఫుట్బాల్ అకాడమీలు, క్లబ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట వ్యాప్తంగా లీగ్ ను విస్తరించడం, ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం, బాలురు బాలికలకు వివిధ వయో పరిమితి విభాగాల్లో పూర్తిస్థాయి పోటీల నిర్వహణపై చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ద్వారా దేశీ ప్రోగ్రాంలో శిక్షణ పొందిన డీలర్లు రైతులకు సరైన సలహాలు అందించాలని ఆసిఫాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి అన్నారు. జనకాపూర్ రైతు వేదికలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ దేశీకు వ్యవసాయ సహాయ సంచాలకులు మిలింద్తో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు.

జనకాపూర్ రైతు వేదికలో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్ దేశీకు వ్యవసాయ సహాయ సంచాలకులు మిలింద్తో కలిసి సర్టిఫికెట్లు అందజేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల స్వచ్ఛంద పునరావాసం కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీ పనులను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువకులకు రేపు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి కల్పన అధికారిని నిర్మల తెలియజేశారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరవ్వాలని కోరారు. జవహర్ నవోదయ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ నవోదయ పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 28వ తేదీన పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. చాక్లెట్ను 1550లో మొదటిసారిగా ఐరోపాకు పరిచయం చేసిన రోజుకు గుర్తుగా దీనిని జరుపుకుంటారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వాటి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటి దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్ జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో మొక్కను నాటడం జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం శ్రీ రాజరాజేశ్వర స్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం రేపు పాలిసెట్ 2026 అర్హత పొందిన విద్యార్థులు, 10వ తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రభాకరాచారి తెలిపారు. నాగర్ కర్నూల్లో రేపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటిస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలో నిర్మించిన నూతన జిల్లా రవాణా శాఖ భవనం పనులను పరిశీలించారు. భారత్ అభివృద్ది పదంలో నడవాలంటే యువత భాగస్వామ్యం అవసరమని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి అన్నారు. మై భారత్ సంస్థ చేపట్టిన వికసిత్ ప్రచార కార్యక్రమంలో భాగంగా వికసిత్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా జరుగుతుందని, ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ క్రతువులో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, పలువురు డీజీపీలు ఎస్పీలతో కలిసి ప్రణాళిక రూపొందించామని డీజీపీ సివి ఆనంద్ చెప్పారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రత అవగాహన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా కందులు, పప్పుదినుసులు, కూరగాయలు తదితర పంటల సాగును ప్రోత్సహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లో గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ 2026 ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈరోజు ప్రారంభించారు. వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ వాహనాలను ప్రారంభించింది. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం డైలీ షటిల్స్ సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమ అభిప్రాయాలను రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఈరోజు వినతి పత్రం సమర్పించింది.

0: సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1:20. శ్రోతలందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఇంకెందుకు, దేనికి అంటారా ఇంత ఉత్సాహంగా? షో టైం. మరి షో టైంలో ఎలా పాల్గొనాలి అంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయండి. మా ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, నోట్ చేసుకుంటే ఒకసారి సరి చూసుకోండి. 0402324 0852, 0402024 0852, ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? జవాబు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

0: నలుగురు ప్రేమ కోసమే జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం.
1: నిర్ణయం సినిమాలో పాటైతే వినేశాము, మరి చాలా మంది శ్రోతలు స్పందించారు. అన్వేషణ చిత్రంలో భానుప్రియకి డబ్బింగ్ చెప్పింది ఎవరు? ఇది నా తొలి ప్రశ్న. మరి జవాబేంటో తెలుసా? భానుప్రియ గారే తొలిసారి సినిమాల్లో తనకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టింది ఈ సినిమాతోనే. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఖైరతాబాద్ నుంచి కేవీరావు, పిపిరావు, ఉమ్మడి నుంచి దివాకర్, రేణుద్దీన్, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, నాంపల్లి నుంచి దయానంద్, పిడేన నుంచి అప్పలరాజు, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, ఆదర్శనగర్ నుంచి కీర్తి రాజ్కుమార్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, బోయిన్పల్లి నుంచి బలరామ్, అలాగే పొద్దుటూరు నుంచి దస్తగిరి, ఇల్లంతుకుంట నుంచి మహేందర్, ఆళ్లగడ్డ నుంచి పాలెంపోలయ్య, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
1: షోటైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ రేడియో సఖి అనుపమ. మరి శ్రోతలు చాలా మంది మెసేజెస్ ఏం పంపిస్తున్నారంటే, ఈ రోజు చాక్లెట్ డే కాబట్టి మీకు ఇష్టమైన చాక్లెట్ ఏదో చెప్తే మేము స్టూడియోకి పంపిస్తామని. మీ తీయని ప్రేమకు ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి. ఇలాగే వింటూనే ఉండండి కార్యక్రమాలు, అదే మాకు ఒక పెద్ద కానుక. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? 0402324082, 0402224082, ఇది మా వాట్సాప్ నంబర్. నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారు కదా దాశరథి గారు. మనకు తెలియంది ఏమీ లేదు వారి గురించి. మరి వారికి సంబంధించిన ఒక ప్రశ్న, దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? జవాబు తెలిస్తే 0402324082, 0402324082 ఈ నంబర్కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను ఒక ప్రశ్న, దాశరథి గారి ఏ రచనకు సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది అని. మరి జవాబేంటో తెలుసా? తిమిరంతో సమిరం. తిమిరంతో సమరం అంటే చీకటితో యుద్ధం అని అర్థం. ఈ రచనకు దాశరథి గారికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి అందరు శ్రోతలు సరైన జవాబులే పంపించారు. చందానగర్ నుంచి హేమంతరావు, అలాగే చెంచల్గూడ హైదరాబాద్ నుంచి పద్మ, శిల్ప, ప్రసాద్, భద్రాద్రి నుంచి కట్ల సతీష్, హైదరాబాద్ నుంచి సాయిమన్విత, మలక్పేట నుంచి విజయ్ కుమార్, ఆదిలాబాద్ నుంచి భూమన్న, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, నందిపేట నుంచి మధుకర్, మదీనగూడ నుంచి నిఖిల్, మానస, కోదాడ నుంచి శ్రీనివాసరావు, గోధుమకుంట నుంచి కృష్ణగౌడ్, సికింద్రాబాద్ నుంచి రమణి సుబ్బారావు, బెంగళూరు నుంచి శ్రీపతి బాబు, అలాగే బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, వీరందరూ సరైన జవాబులు పంపించారు.

0: గోవిందా గోవిందా సినిమా నుంచి ఒక సూపర్ ట్రాక్ వినేశాం కదా. మీరు వింటున్నారు, మీరు పాల్గొంటున్నారు షో టైం ఆకాశవాణి వివిధ భారతిలో. మరి స్టూడియో క్లాక్లో టైం అయితే 1 గంట దాటి 44 నిమిషాలు, 1:44. షో టైంలో ఎలా పాల్గొనాలి? ఇప్పుడే కనుక రేడియో సెట్ ఆన్ చేసుకుంటే మా నంబర్ నోట్ చేసుకోండి, 0402324 0852, 0402324 0852. ఇది మా వాట్సాప్ నంబర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధంగా ఉన్నారు కదా, సరే జాగ్రత్తగా వినండి. మన ముస్లిం సోదర సోదరీమణులు ప్రతినిత్యం నమాజ్ చేస్తారు కదా, మరి ఈ నమాజ్ అనేది వారు ఒక వస్త్రాన్ని పరుచుకుని చేస్తారు, ఆ పవిత్ర వస్త్రం పేరేంటి? మన ముస్లిం సోదర సోదరీమణులు ప్రతినిత్యం నమాజ్ చేస్తూ ఉంటారు ఒక పవిత్రమైన వస్త్రాన్ని పరుచుకొని, ఆ పవిత్ర వస్త్రం పేరేంటి? జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.
1: నీకు
2: నాకా?
1: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్ట నేర్చుకున్నా.
2: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
1: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
2: ఐ లైక్ ఇట్. చెప్పు.
1: నా ప్రియా, ప్రేమతో

0: Nico.
1: Ne.
0: Rase.
1: Nenu. Rase.
0: Uttaram.
1: Uttaram letter che. Lekha kada uttarve enra. Chadu.
2: Kammani ee prema lekhane rasindi hrudayame.
1: పాటలు మార్చిరాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
2: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
1: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
2: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
1: అదే
2: తొలి కలల కవితలే మాట మాటలో.
1: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయమైనప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి,
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపొస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైంలో ఇందాక నేను అడిగాను, మన ముస్లిం సోదర సోదరీమణులు నమాజ్ చేసి అంటే ప్రతిరోజు వారు నమాజ్ చేసి

సార్ కదా, ఒక పవిత్ర వస్త్రాన్ని పరుచుకొని నమాజ్ చేస్తారు. ఆ వస్త్రం పేరేంటి? ఆ పవిత్ర వస్త్రం పేరు జానమాజ్ లేదా సజ్జాద్ అని చెప్పి అంటారు. మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపారో తెలుసా? మరిపళయాం నుంచి శ్రీనివాస్, అలాగే శ్రీపాల్ పంపించారు. ప్రాంతం పేరు రాయడం మర్చిపోయారు. ఉమ్మడి నుంచి జైనుద్దీన్, దివాకర్ బీహెచ్ఎల్ నుంచి రవిగౌడ్, హన్మకొండ నుంచి విద్యాహరిణి, ఉప్పల్ నుంచి శివపార్వతి, ఇంకా చిత్రయాల నుంచి వెంకటాచారి, వెల్లుల నుంచి జప, భూమేశ్వర్, వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, పొదుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి, పోతంగల్ నుంచి సంతోష్, అలాగే శ్రీనివాస్, రాజన్నపేట నుంచి సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేకానేక ధన్యవాదాలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

రే, 116 సంవత్సరాల నవనీతమ్మ తిరుమల కొండకు వెళ్లాలన్న ఆశ, తన జీవితకాలపు ఆశను ఈ వయసులో ఆ కొండను కాలినడకన అంటే తిరుమల మెట్లెక్కి తీర్చుకున్న అసాధారణమైన శక్తిశీలికి నమస్సులు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. వయస్సు, ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా అద్భుతాన్ని ఆవిష్కరించారు కర్ణాటకకు చెందిన ఈ పరమ భక్తురాలు. మరి ఈ భక్తురాలి కోసం ఆ దేవదేవుడే మెచ్చి అతి దగ్గరగా తన దర్శన భాగ్యం కలిగించాడేమో. ఎందుకంటే టీటీడీ వారు ఈమెకి వీఐపీ బ్రేక్ దర్శనం కూడా కలిగించారు. వయస్సు ఒక సంఖ్య మాత్రమే అని ఇప్పుడైనా ఒప్పుకుంటారా?

వైవాహిక జీవితం, మాతృత్వం ఇవేవి అడ్డం కాదని, పెళ్ళయ్యాక కూడా ఇటు వర్క్ అలాగే ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేయగలమని నిరూపిస్తున్న వారు ఎందరో. ఆ ఎందరిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శక్తిశీలి గురించి వివరాలు ఈరోజు మీకోసం.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. పెళ్లి ప్రతి మనిషి జీవితంలో ఒక మేలి మలుపు. మరి మహిళల విషయానికొస్తే కెరీర్ ఒక్కొక్కసారి త్యాగం చేయాల్సిన పరిస్థితులు. పెళ్ళయ్యాక సరే, అమ్మాయాక మరీ కష్టమవుతోంది ఒక్కొక్కసారి. కానీ ప్యాషన్ అంటే అనురక్తి ఉంటే

హర్యానాలో పుట్టిన చేతనాసేనికి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ఎలాగైనా సరే అబ్బారిలోకి దూకి నేను కూడా బాక్సింగ్ చేయాలి అని చెప్పి చాలా అనుకునేది. అలాగే వెళ్ళి తల్లిదండ్రులను అడిగింది. ఆడపిల్ల అని ఇంట్లో వాళ్ళు అడ్డం చెప్పలేదు, ప్రోత్సహించారు కూడా. తన బాక్సింగ్ స్కిల్స్కి మెరుగులు దిద్దుకుంది, మంచి బాక్సర్ అవ్వాలనుకుంది, అలాగే అయ్యింది కూడా. మరి దాని తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల

మినిట్ల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: శక్తిశీలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాకు చెందిన చేతనా సైని. మరి చేతనా సైని బాక్సింగ్లో మెళకువలు నేర్చుకుంది, అలాగే బరిలో కూడా దూకి ఎన్నో పోటీల్లో పాల్గొంది, గెలిచింది. ఇంతలో చేతనా సైనికి పెళ్లైంది. ఆట నుంచి విరామం, ఒకటి కాదు రెండు కాదు 5 సంవత్సరాల బ్రేక్. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు చేతన, కానీ మనసు మాత్రం ఆట దగ్గరే. ఆట ఎలాగైనా తిరిగి మొదలుపెట్టాలి, బాక్సర్గా నన్ను నేను తిరిగి నిరూపించుకోవాలి అన్న తపనతో తన ఆలోచనలన్నీ సాగేవి. మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా?

శక్తిశీలిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం హర్యానాకు చెందిన చేతన సైని గురించి. మరి ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ తోటి బాక్సింగ్ నేర్చుకున్నారు, బాక్సర్గా మారారు. అటు తర్వాత పెళ్ళి పిల్లలు, కాస్త గ్యాప్ వచ్చింది. మరి ఇంట్లో వాళ్ళని అడిగారా లేదా అని ఇందాక చెప్పాను కదా. ఇంట్లో చెప్తే అందరూ సానుకూలంగా స్పందించడమే కాదు ప్రోత్సహించారు కూడా. నిన్ను నువ్వు నవ్వు, ముందుకు వెళ్ళు అని వెన్నుతట్టారు. 5 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ప్రాక్టీస్ అంత తేలికగా లేదు, మునుపునంత ఉత్సాహము లేదు, శరీరము అదివరకులా లేదు. ఎందుకంటే పెళ్ళయ్యాక అమ్మయ్యాక శారీరకంగా తనలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. తొందరగా అలసిపోయేది చేతన. అలాగే తనకి నిస్సత్తుగా ఎందుకు అనిపించేదంటే, నేను అదివరకులాగా ఎందుకు ఆడలేకపోతున్నాను అని. కానీ ఇంట్లో వాళ్ళందరూ ఆ అమ్మాయిని చాలా ఎంకరేజ్ చేశారు.

చేతన సైని అనుకున్నారు. నన్ను నమ్మి ఇంట్లో వారందరూ ప్రోత్సహించారు. నేను నా కళ సాకారం చేసుకోవాలి అని బలంగా నిశ్చయించుకొని ఉత్సాహంతో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు. మొదటి అడుగు నుంచి మళ్ళీ స్టార్ట్, రీస్టార్ట్ చేసుకున్నట్టు అయింది చేతన సైనికి. బాక్సింగ్ అంటే ఫిజికల్గా అంటే శారీరకంగా కూడా చాలా తొందరగా అలసిపోతారు. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఫిట్నెస్ మీద దృష్టి పెట్టింది చేతన. ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటలో ఎలాగైనా సరే నేను సస్టైన్ అవ్వాలి అన్న తన నిశ్చయానికి, తన బలంగా నిశ్చయించుకున్న దానికి ముందడుగు పడింది.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: స్టూడియో క్లాక్ల సమయం 2:50. మీరు వింటున్నారు శక్తిశీలి ఆకాశవాణి వివిధ భారతిలో. మనం మాట్లాడుకుంటున్నాం బాక్సర్ చేతనా సైని జర్నీ గురించి. పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక కూడా తనకి ఆట మీద ఇష్టంతో, ప్యాషన్తో తిరిగి మళ్లీ బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు చేతనా సైని. జూన్ 28, 2026 ద గ్లోవ్స్ గేమ్స్ ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఈవెంట్ జరిగింది ఢిల్లీలో. థాయిలాండ్కి చెందిన క్యూన్టీ కున్యాను ఓడించి తన కెరీర్లోని 8వ అత్యద్భుతమైన గెలుపును నమోదు చేసుకున్నారు అమ్మ చేతన. పెళ్ళయ్యాక, అమ్మయ్యాక ఆడలేరేమో అన్న ఎందరి సందేహాలకు తన గెలుపుతో జవాబిచ్చారు చేతనా సైని.

ఈ గెలుపు చేతనను భారతదేశపు నంబర్ 1 ర్యాంక్ ప్రొఫెషనల్ మహిళా బాక్సర్గా నిలిపింది. అద్భుతం అనిపిస్తుంది కదా. మనిషి తలుచుకుంటే చెయ్యలేంది ఏదీ లేదు. అందులోనూ శక్తిశీలి అయిన స్త్రీమూర్తి అనుకుంటే ఆకాశమే హదుసుమా. నేను ఇంట్లో ఉంటాను, ఈ వయసులో ఏం చేయగలను అని అనుకోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ కలల్ని నిజం చేసుకోండి. చేతనా సైనికి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావడానికి శుభాభినందనలు అంటోంది ఆకాశవాణి వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమా.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ ఎప్పుడూ అభివృద్ధిపైనే దృష్టి సారిస్తోందని, విస్తరణ కాంక్ష లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండోనేషియా పార్లమెంటులో మోదీ ప్రసంగిస్తూ, రామాయణ కాలం నుంచి భారత్ ఇండోనేషియా దేశాల మధ్య సంబంధాలున్నాయని, ఇరు దేశాలు కలిసి పనిచేస్తే అనేక ప్రయోజనాలున్నాయని చెప్పారు. ఆ దేశంలో ఈవీఎం టెక్నాలజీకి భారత్ సహాయం అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు అనేక సహాయ సహకారాలు అందజేస్తోందని, బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఒడిశాలోని నైని కోన్ బ్లాక్ సింగరేణికి వచ్చేలా చొరవ తీసుకున్నామని తెలిపారు. పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు సౌకర్యవంతమైన రహదారులు అందించేందుకు ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈరోజు ఆదిభట్ల తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో హ్యామ్ విధానంలో చేపట్టనున్న 4 లేన్ల ఆధునిక రహదారుల నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని ఈటెల రాజేందర్ చేసిన డిమాండ్ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తీయొద్దని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని, ఆ విషయాన్ని ఈటెల

గుర్తుంచుకోవాలని సూచించారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు ఖరారు విషయంలో ఈసీ నోటీసులకు సమాధానం చెప్పాలని కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. టీఆర్ఎస్ పార్టీ పేరుపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, అందువల్ల పార్టీ పేరు కోసం ప్రత్యామ్నాయ పేర్లు సూచించాలని కవితకు ఈసీ లేఖ రాసిన నేపథ్యంలో ఈసీ లేఖపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రానున్న 2-3 రోజుల్లో దేశమంతటా నైరుతి ఋతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ నెల 10వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలకలో సమయం 5:04 దాటి 55 సెకండ్లు. చాయ్తో హాయ్ కబుర్లు ఈ హుషారైన పాటతో మొదలు పెడదాం.

నీవల్లే నీవల్లే చిత్రం కోసం క్రిష్ అరుణ్ పాడిన పాట, బోనచంద్ర రచన, సంగీతం హరిశయరాజ్. మరి ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్లో సమయం 5:11. జూన్ పోతే జూలై గాలి అంటూ ఒక మంచి పాట విన్నారు కదా. బాగా గమనిస్తే ఈ హాఫ్ ఇయర్లో అప్పుడే 6 రోజులు అయిపోయాయండి. ఎంత ఫాస్ట్గా టైం వెళ్ళిపోతుంది కదా. టైం అంటే అంతే అండి, అయిపోతూనే ఉంటుంది. మరి ఈ ఇయర్ స్టార్టింగ్లో మనలో చాలామంది ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. జిమ్కి వెళ్ళాలని, ఫిట్గా ఉండాలి అని, కెరీర్ గురించి, ఫుడ్ రిలేటెడ్, ఇలా అది చేయాలి ఇది చేయాలి అని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేస్తాం. అఫ్కోర్స్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆపేస్తాం, మరికొన్ని టైం లేక. ఏదేమైనా కూడా మిగిలిన ఈ 6 నెలల్లో మంచిగా ప్లాన్ చేసేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. ఏమంటారు?

చుక్కల్లో చంద్రుడు చిత్రం కోసం సిద్ధార్థ్ సింహ చాండ్ పాడిన పాట, రచన సురేంద్రకృష్ణ, సంగీతం చక్రి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తెరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 5:17. పాటలో చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ రాదు కదండి ఒక్క క్షణం కూడా. గడిచిన ఈ 6 నెలల్లో ఎన్నో సంఘటనలు, కొన్ని మధురమైన జ్ఞాపకాలు, మరికొన్ని మర్చిపోలేనివి. ఏది జరిగినా మంచికే అనుకుంటూ ముందుకు సాగిపోవడమే కదండి లైఫ్ అంటే.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 5:25. చాయ్తో హాయ్ కబులు వింటున్నారు. హాలిడేస్ అయిపోయాయి, స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, పిల్లలందరూ హోంవర్క్లో చాలా బిజీగా అయిపోయారు కదా. వర్షాకాలం వచ్చేసింది. వర్షం అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? మొదటగా అయితే మట్టి వాసన. అలాగే వర్షం నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చంట. అవి ఏంటో తెలుసుకుందాం. మరి మామూలుగా వర్షం వచ్చినప్పుడు కొందరు ఆనందంగా తడుస్తారు. రైతుల విషయానికి వస్తే ఎంతో సంతోషంగా పంటలు పండిస్తారు. ఇందులో మనమేం నేర్చుకోవచ్చు అనుకుంటున్నారా? పరిస్థితులు ఒకటే కానీ మనకొచ్చిన అవకాశాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళగలమని దీని ముఖ్య ఉద్దేశం.

0: ఆరెంజ్ చిత్రం కోసం కారుణ్య పాడిన పాట, రచన సురేంద్రకృష్ణ, సంగీతం హరి జయరాజ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.

జీన్ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్, ఎస్పి పల్లవి పాడిన పాట, రచన ఏఎం రత్నం, శివగణేష్, సంగీతం ఏఆర్ రహమాన్. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 5:39. వర్షం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, వర్షం మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. వర్షం పడగానే చెట్లు కొత్త చిగుర్లు వచ్చి ప్రకృతి ఎంతో అద్భుతంగా మెరిసిపోతూ సరికొత్తగా కనిపిస్తుంది. మన లైఫ్లో కూడా కొత్తగా ఏదైనా మొదలవ్వాలంటే ఫస్ట్ మనం మనసులో ఉన్న పాత బాధల్ని, నెగిటివిటీని తీసివేయాలి. అప్పుడే కదా మన జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయగలం. అంతే కదండి, అదేంటో తెలియదు కానీ వర్షాకాలంలో ఒక మంచి ఫీల్ ఉంటుంది. పచ్చని చెట్లు, చల్లని గాలి, అలా అలా చిరుజల్లులు పడుతూ ఉంటే బాల్కనీలో కూర్చొని వేడి వేడిగా టీ ఆర్ కాఫీ ఏదైనా మనకిష్టమైన వాళ్ళతో కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుందో కదా. మరి అదే అండి నేచర్లో ఉన్న మ్యాజిక్. ఏదో మాయ చేసి మన మూడ్ని ఇట్టే మార్చేస్తుంది.

0: సెగా చిత్రం కోసం సునీత సుజానే పాడిన పాట. రచన శ్రీమణి, సంగీతం జోషువా శ్రీధర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్లో సమయం 5:46. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ హిట్ని సాధించిందని మనందరికీ తెలుసు. దీనికి కొనసాగింపుగా కల్కి 2 రానున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. అదేంటంటే కర్ణుడి కుమారుడు వృషసేనుడి పాత్ర కూడా సినిమాలో ఉంటుందని, ఈ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో కుమారుడు నటిస్తున్నాడని రూమర్ వినిపిస్తుంది. అలాగే కొన్ని అతిథి పాత్రలు కూడా ఉన్నాయంట. మొత్తానికి ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ కనిపించబోతుందని టాక్. అలాగే లాస్ట్ షెడ్యూల్లో అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ పాత్రలపై కీలక సన్నివేశాలను షూట్ చేశారంట. వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ నిర్మాణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ కనిపించబోతున్నారు. కల్కి సీక్వెల్కు కర్ణ 3102 BC అనే టైటిల్ని ఖరారు చేస్తున్నారని టాక్. పైగా ఈ సీక్వెల్లో పురాణాల లెంత్ ఎక్కువగా ఉంటుందని, ఎలాగూ కల్కి ఎండింగ్ని కూడా కర్ణుడి పాత్రపై ముగించారు కాబట్టి కల్కి సీక్వెల్ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూ తిరుగుతూనే ఉంటుందని అనుకోవాలి. మరి ఇదండి ఈనాటి ఛాయ్తో హాయ్ కబుర్లు.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676044944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:10. ప్రాంతీయ వార్తలు తెలుగులో వింటారు.
3: And that is the end of this news bulletin.
4: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు వాణిజ్య ప్రకటన.
5: कम प्रीमियम ज्यादा बोनस अपनों के लिए सबसे सही RBI Life, इससे बेहतर कुछ नहीं.
6: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RBI Life की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ. अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎలినినో ప్రభావం వల్ల తెలంగాణలో తలెత్తే తాగునీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో సిద్దం కావాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. రాష్టంలో డిజిటల్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ 100 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో డిజిటల్ గవర్నెన్స్ ద్వారా పరిపాలనలో పారదర్శకత పెంచాలని అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు ఖచ్చితంగా జీతాలు అందేలా వారి వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అన్నారు. రాష్టంలోని వివిధ ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు తెలపడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు చేరేలా పూర్తిస్థాయి డిజిటలైజేషన్ కోసం అవసరమైన చట్టాలను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థకు ఎలాంటి వేలంపాట లేకుండానే తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను కేటాయిస్తున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదంతో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సింగరేణి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని, అలాగే సంస్థకు సుమారు 64,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరడమే కాకుండా వేలం ప్రీమియం రూపంలో కట్టాల్సిన 2,550 కోట్ల రూపాయలు ఆదా అవుతాయన్నారు. 182 మిలియన్ టన్నుల నాణ్యమైన గ్రేడ్ 8 బొగ్గు నిల్వలు ఉన్న ఈ బ్లాక్ ద్వారా రాబోయే 40 నుంచి 50 ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చన్నారు. దీని ద్వారా 1200 మందికి ఉపాధి లభించడం

0: తో పాటు తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో 16,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు.
1: తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. గ్రేడ్ GIT అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియొస్తున్నాను.
0: తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సంక్షేమ విధానాల రూపకల్పనపై హైదరాబాద్లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద జరిగిన ఉన్నతస్థాయి రాష్ట్ర కమిటీ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, వైద్య సేవలు, గృహవసతి, పెన్షన్లకు సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమకారుల నుంచి కీలక సూచనలను సేకరించారు. ఈ ఫీడ్బ్యాక్ను నివేదిక రూపంలో పొందుపరిచి ముఖ్యమంత్రి ఆమోదం కోసం సమర్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. పాఠశాలలు, వసతి గృహాల్లో పరిశుభ్రతను పాటించాలని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోని విజయవంతమైన నమూనాలను అధ్యయనం చేయడం ద్వారా బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే నైపుణ్యాభివృద్ది, ఆర్థిక సహాయ పథకాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని స్పష్టం చేశారు. దీంతోపాటు ఈ నెల 16 నుంచి సంప్రదాయ వృత్తుల మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించిన మంత్రి, వసతి గృహాల్లో నాణ్యమైన వసతులను నిర్ధారించడానికి నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా కన్నేపల్లి పంప్ హౌజ్ నుంచి నీటి విడుదలను కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్డీఏసీఏ సంస్థనే నిషేధించిందని అన్నారు. ఈ విషయంలో తారక రామారావు టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అన్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు చేస్తున్న రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ముందు ఖచ్చితంగా ఎండగడుతుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట ప్రభుత్వం ఇప్పటికే తీర్మానం చేసి సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపథ్యంలో వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో బంజారాల శీతల పండుగలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ,
2: కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద దోసుకున్న ఆ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఒక్క వారి మీద శిక్షించకుండా పరోక్షంగా కాపాడుకుంటూ మళ్ళా కాంగ్రెస్ మీద నిందలేస్తాను. ఏమాత్రం నీకు బాధ్యత గల మంత్రి నువ్వు అనుకుంటే తక్షణమే సిబిఐ ద్వారా దర్యాప్తు చేయించాలే.
0: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ కోరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, 20 మండలాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికే పూర్తయిందని, ఈ ఫారాలను అప్లోడ్ జరుగుతోందని తెలిపారు.
3: అందరు ఎన్యూమరేట్ ఫార్మ్స్ అని ఫిలప్ చేసి పిఎల్ఓలకి ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దయచేసి అందరికి చెప్పండి, వెంటనే ఫార్మ్స్ ఫిలప్ చేయండి. ఒక ఓటర్ కూడా ఓటర్ లిస్ట్ లో పేరు మిస్ కావడానికి వీలు లేదు.
0: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులను సరిగ్గా వినియోగించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేష్ అన్నారు. అసిఫాబాద్ కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించి జిల్లా కలెక్టర్ హరిత అధ్యక్షతన నిర్వహించిన దిశ మానిటరింగ్ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, అసిఫాబాద్ ఆకాంక్షిత జిల్లాగా ఉందని, అందువల్ల కేంద్రం నిధులను సరిగా వినియోగించుకోవాలని, శాఖల వారీగా లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి 3 నెలలకొకసారి దిశ సమావేశం నిర్వహించాలని తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్, ఎంఐఎంలు బూత్స్థాయి అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, గత ప్రభుత్వాలు సైతం ఎంఐఎంకు మద్దతు ఇస్తూ వచ్చాయని ఆ పార్టీ ప్రతినిధులు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో బూత్స్థాయి అధికారులు ఓటర్ల నమోదు ఫారాలను ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయకుండా నేరుగా ఎంఐఎం పార్టీ నిర్వహిస్తున్న శిబిరాలకు తరలిస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అంతేకాకుండా ఆ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్ను అనధికారికంగా ఉపయోగిస్తున్నారని ఫిర్యాదులు పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, కరీంనగర్ వంటి నగర ప్రాంతాల్లో లోపాలు ఉన్నాయని బీజేపీ గుర్తు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు వేరువేరు పోలింగ్ బూతుల్లో నమోదు కావడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎలినినో ప్రభావం అవకాశం ఉన్న నీటి కొరతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. తెలంగాణ తాగునీటి

సరఫరా బోర్డు సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు నీరందించే 29 జలాశయాల నిల్వ స్థాయిలను పర్యవేక్షించాలని, నీటిపారుదల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, ప్రభావిత జిల్లాలో నీటి ఎద్దడి రాకుండా చూసేందుకు భూగర్భ జలాల ఆధారిత ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేనాని పేరును ఖరారు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై నేరుగా జోక్యం చేసుకోకుండా మొదట కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 23వ తేదీన జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇవ్వాల్సిందిగా కవితను ఆదేశించింది. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 తగ్గించాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాములతో కూడిన ప్రముఖ విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం విద్యాహక్కు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.

0: విద్యావేత్తలు, న్యాయమూర్తులు, సామాజిక విశ్లేషకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం విద్యా హక్కు చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందించేందుకు వారి వివరాలను డిజిటలైజ్ చేసి 100 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయని రాష్ట ఎన్నికల ప్రధానాధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 6:20. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు.

0: వేసుకో మా లడ్డు గాని పెళ్లి.
1: అరే అందరికైతే భయ్ పెళ్లి ఇలా కొత్త ఉన్నది. ఆ మా లడ్డు గారు అంటే ఏమనుకున్నావు, మా ఊరు అనుకున్నావా?

0: రచన కాశలశ్యాం, సంగీతం భీమ్ సిసిరోలియో.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670-4949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: కూలీ చిత్రం కోసం సుబలాషిణి అనిరుద్ రవిచంద్రన్ పాడిన పాట, కృష్ణకాంత్ రచన, సంగీతం అనిరుద్ రవిచంద్రన్. ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవి

నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కుబేరా చిత్రం కోసం ధనుష్ పాడిన పాట, రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనిలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటి నుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్ లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాలు మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈ రోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరు, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటున్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకెన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి,

జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే, ఎస్ దిస్ ఇస్ అ స్టడీ, మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనల ప్రోగ్రాం వినండి. అంతేకాదు, 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి, మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది. కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడేవాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూస్లీ. దాంతో ఈ మధ్య ఏమవుతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్లేదన్న కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం, చాలా సైంటిఫికల్గా, డెప్త్గా. మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 6:50.

0: గేమ్ చేంజర్ చిత్రం కోసం దళేర్ మెహందీ, సునిధి చౌహాన్ పాడిన పాట, రచన అనింత శ్రీరామ్, సంగీతం తమన్ ఎస్ఎస్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: అమరన్ చిత్రం కోసం రమ్యా బెహరా, అనురాగ్ కులకర్ణి పాడిన పాట. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్.

ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: హనుమాన్ చిత్రం కోసం గౌరహరి పాడిన పాట. రచన కాశలశ్యాం, సంగీతం గౌరహరి.
1: తెలంగాణ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత్ ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇది రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచ శాంతి స్థిరత్వానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈరోజు జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, భారత్ ఇండోనేషియాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని, ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, భవిష్యత్తు పట్ల ఉమ్మడి దృక్పథం పంచుకుంటున్నాయని చెప్పారు.
1: मैं इस गर्म जोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसिडेंट प्रभवो का हृदय से आभार व्यक्त करता हूं. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, इंडोनेशिया के लोगों की भावनाओं का है.
0: भारत देश अभिवृद्धि శాంతి స్థిరత్వం శ్రేయస్సును నమ్ముతుందని ప్రధానమంత్రి అన్నారు. ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలు, అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంతో పాటు గ్లోబల్ సౌత్ స్థిరత్వం గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: रक्षण, समुद्र भद्रता, वाणिज्य, డిజిటల్ సాంకేతికత, విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం ఉండాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో పోటీతత్వం, వృద్ధిని పెంపొందించడానికి పరిశ్రమతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా ఈరోజు పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలు అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు

0: ఈరోజు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిశారు. ఈ సందర్భంగా భారతదేశ పత్తి ఉత్పాదకత మిషన్ గురించి వారు ఉపరాష్ట్రపతికి వివరించారు. భారతదేశ పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ మిషన్ అవలంబిస్తున్న సమగ్ర విధానాన్ని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి నిర్ణీత కాలపరిమితితో కూడిన ఆమోద విధానాల అవసరం ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అలాగే ఎకరాకు పత్తి దిగుబడిని పెంచడానికి స్పష్టమైన కొలవగల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ విదేశాల్లో క్యాంపస్ను ఏర్పాటు చేయడం అనేది భారతదేశ జ్ఞాన సంప్రదాయాలను, విద్యా విధానాన్ని ప్రపంచీకరించే దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగని మంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమిత్ షా, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తారని వివరించారు.
1: 6,300 హెక్టర్ హరిత్ రిచ్ ఢిల్లీ కా ఫేఫడా బన్కర్ ఢిల్లీ కే పర్యావరణ కీ సురక్షా కరేగి. 1 కరోడ్ సే అధిక్ దేశీ పౌధే, 35 లాఖ్ సే జ్యాదా బడే బడే వృక్ష కే పౌధే ఔర్ 65 లాఖ్ అన్య ఝాడియా, బాస్ ఔర్ ఔషధీయ రోపే లగానే కా కామ్ హోగా.
0: ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సంధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా అధికారులు పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు బహ్రెయిన్ ఉప ప్రధానమంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాతో సమావేశమయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వారు చర్చించినట్టు సామాజిక మాధ్యమ పోస్టులో డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. అలాగే ప్రాంతీయ పరిస్థితులపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామన్నారు. కేరళం రాష్ట్రంలో కీలక ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజారోగ్య చర్యల అమలు, వాటి పురోగతిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు కేరళం ఆరోగ్యశాఖ మంత్రి కె మురళీధరన్తో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలను అమలు చేయడంలో కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జేపీ నడ్డా అభినందించారు. అలాగే కేరళ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుండి మద్దతుంటుందని హామీ ఇచ్చారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకపోవడంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలని భావిస్తోంది. అంతకుముందు శనివారం మాంచెస్టర్లో జరిగిన 2వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది.

0: రాబోయే 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉక్కు పరిశ్రమ రంగంలో వృద్దిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలు నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 3వ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 7:15. ఇది మన చట్టం 9 ఇయర్స్ ఆఫ్ జీఎస్టీ. హైదరాబాద్ సెంట్రల్ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారపు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు మనతో మాట్లాడడానికి హైదరాబాద్ సెంట్రల్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారప్ప గారు మనతో పాటు ఉన్నారు. మహేష్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం.
0: భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మైలురాయి జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అయితే గతంలో ఉన్న సంక్లిష్టమైన పన్నుల స్థానంలో, అది ఎంట్రీ ట్యాక్స్, ఆక్ట్రాయ్ కావచ్చు, వ్యాట్ ట్యాక్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని, ఇన్ని విభాగాలుగా ఉన్న పన్నుల స్థానంలో ఒకే డిజిటల్ పన్ను విధానం తీసుకురావడం వల్ల అటు వ్యాపారులకు, ప్రభుత్వానికి, సామాన్య మానవునికి అంటే వినియోగదారునికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిఎస్టీని తీసుకోవడం జరిగింది 2017లో. మరి దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చి. ఆ జిఎస్టీ విధానం గురించి, జిఎస్టీ తాలూకు మరిన్ని విశేషాల గురించి మనతో ఈరోజు మహేష్ గారు వివరిస్తారు. మహేష్ గారు చెప్పండి, ముఖ్యంగా ప్రభుత్వానికి జిఎస్టీ విధానం తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటి?
1: యాజ్ ఎ మార్కెట్ మనం కంట్రీ లెవెల్లో చూసుకున్నప్పుడు ఈ మార్కెట్ అనేది 29 రాష్ట్రాలుగా విడిపోయింది. ఏ స్టేట్లో దానికి ప్రత్యేకమైన రేట్లు, దానికి ప్రత్యేకమైన ట్యాక్స్ రేట్లు, దానికి ప్రత్యేకమైన రిటర్న్ ఫామ్లు ఇలా ఉండేది. విదేశీ పెట్టుబడులు ఆకర్షించే సమయంలో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా ఎదగాల్సిన సమయంలో ఇలా ఫ్రాగ్మెంటెడ్ మార్కెట్స్ ఉండడం అనేది మంచిది కాదు. ఒక ఇన్వెస్టర్ మన దగ్గరకు వచ్చినప్పుడు అతని ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కర్ణాటకలో ఒక రేటు, మహారాష్ట్రలో ఒక రేటు, తెలంగాణలో ఒక రేటు అలా ఉండకూడదు. ఈ అంత మొత్తం భారతదేశంలో ఒకటే రేటు, మీరు ఎక్కడైనా బిజినెస్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఈ వాటికి సంబంధించి ఫామ్ కూడా, మీరు రిటర్న్స్ ఫైల్ చేసే ఫామ్స్ కూడా, ప్రొసీజర్స్ కూడా, దే ఆర్ ఆల్ యూనిఫామ్ అక్రాస్ ద స్టేట్స్ అనేది మనం చెప్పగలిగితే అదొక మంచి ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థకు అదొక బలమైన సూచిక. అది అందుకని ఈ జిఎస్టీ అనేది తీసుకురావాల్సి వచ్చింది. అయితే ఈ జిఎస్టీ వల్ల మరి వినియోగదారుడికి ఏం లాభం అంటే, జిఎస్టీ అనేది ఏం చేస్తుందంటే, ఒక వస్తువు ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్మార్ట్ ఫోన్ కొన్నారు, ఆ మొబైల్ ఫోన్ అనేది మీ చేతిలో రావడానికి ముందు ఒక 4-5 బిజినెస్లు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఒకతను స్క్రీన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, ఒకతను ఎలక్ట్రానిక్స్ చేస్తాడు, ఇంకొకతను మొత్తం అసెంబ్లీ చేస్తాడు, దెన్ ఇట్ విల్ కమ్ టు ద రీటైలర్, అప్పుడు మీరు షాప్కి వెళ్ళి అది కొనుక్కుంటున్నారు. అయితే జిఎస్టీకి ముందు పద్ధతి ఏముండేదంటే, ఈ స్క్రీన్ మ్యానుఫ్యాక్చరర్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళు ఆల్రెడీ పన్ను కట్టేసి ఉంటారు. వాళ్ళ

0: వాళ్ళు
1: ఇన్పుట్స్ మీద,
0: తయారు
1: వాళ్ళు
0: చేసిన
1: తయారు చేసిన
0: వస్తువులకి.
1: వస్తువుల మీద ఆ పన్ను భారం రీటైలర్ మీద పడుతుంది లేదా అసెంబ్లర్ మీద పడుతుంది. ఆ తర్వాత ఫైనల్ గా యాజ్ అ కన్స్యూమర్ మనం కొన్నప్పుడు ఈ పన్నుల మీద కూడా మనం పన్ను చెల్లిస్తున్నాం,
0: డబుల్ ట్యాక్స్,
1: డబుల్ ట్యాక్స్ అవుతుంది. దట్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. దీన్ని మనం జిఎస్టీ ద్వారా అరికెట్టాం. ఎలాగంటే ముందు ఈ సప్లై చైన్లో ముగ్గురు నలుగురు ఎంటిటీస్ ఉన్నారంటే ముందు అతను నాకంటే ముందు సప్లై చైన్లో పే చేసిన జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను నా అవుట్పుట్ లయబిలిటీకి సెట్ ఆఫ్

0: ముందు అతను నాకంటే ముందు సప్లై చైన్లో పే చేసిన జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను నా అవుట్పుట్ లయబిలిటీకి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే నా ముందు నేను ఎవరి దగ్గర నుంచి అయితే సప్లై తీసుకున్నానో ఆ సప్లై తీసుకున్నప్పుడు నేను అతనికి డబ్బు ప్లస్ ఇన్వాయిస్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ ఇచ్చి ఉంటాను. ఆ జిఎస్టీ అమౌంట్ని నేను క్రెడిట్ లాగా వాడుకోవచ్చు.
1: ఓకే.
0: నేను ఎప్పుడైతే నేను జిఎస్టీ చెల్లించాల్సి వస్తుందో ఈ అంతకుముందు నుంచి నా దగ్గర అక్యుములేట్ అయిన జమ అయి ఉన్న ఈ ఇన్పుట్ ట్యాక్స్
1: క్రెడిట్స్ వల్ల
0: క్రెడిట్ అనేది దాన్ని మనం నా అవుట్పుట్ ట్యాక్స్కి సెట్ ఆఫ్ చేస్తాం.
1: ఓకే.
0: అంటే నేను ఆల్రెడీ కట్టేసున్నాను ఇంత, కాబట్టి ఇప్పుడు నా వాల్యూ అడిషన్ కేవలం ఇంతే,
1: సో రిమైనింగ్
0: అందుకని
1: అమౌంట్ చెల్లిస్తే
0: ఆ రిమైనింగ్ అమౌంట్కి మాత్రం ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. ఈ దీని లాభం ఎవరికి వస్తుంది? ఫైనల్గా వినియోగదారుడికి తక్కువ రేట్లో ప్రోడక్ట్స్ వస్తాయి. అది
1: మీరు అన్నారు, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్ను విధానాలు ఉండడం వల్ల అటు వ్యాపారస్తులతో పాటు వినియోగదారుడికి కూడా అది డబుల్ ట్యాక్స్ అవుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుందని. అలా రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతున్నప్పుడు రవాణా ద్వారా దాని ప్రభావం ఎలా ఉండేది, అది ఇప్పుడు ఎలా మారింది?
0: ఉదాహరణగా చెప్తాము, కర్ణాటకలో 5% పన్ను ఉంది అనుకోండి ఒక ప్రోడక్ట్ పైన, తెలంగాణలో 10% పన్ను ఉంది. ఈ 5% పన్ను ఏరియా నుంచి 10% పన్ను ఏరియాకు వచ్చేప్పుడు కంట్రోల్స్ పెట్టాల్సి వచ్చేది, అక్కడ చెక్ పోస్ట్ ఉండాల్సి వచ్చేది, మీరు ఎంత మూవ్ చేస్తున్నారు అనేది చెక్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు రెండు చోట్ల ఒకటే రకమైన ట్యాక్స్ రేట్ ఉండటం వల్ల ఆ చెక్ పోస్టులు అవసరం లేదు. సో ఇంతకుముందు ఆ చెక్ పోస్టుల వల్ల అన్ని అంతరాష్ట్ర సరిహద్దుల దగ్గర ఈ చెక్ పోస్టులు ఉండేవి. కేవలం ఈ చెక్ పోస్టుల వల్ల లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అనేది, అంటే మనం ఒక స్పీడ్ ఆఫ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యేది. ఇంటర్నేషనల్లీ ఒక సర్వే ఉంది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని, అది అన్ని వరల్డ్ వైడ్ అక్రాస్ ద కంట్రీస్ చేస్తే మనం 100 పైన ఎక్కడో ఉండాల్సిన స్థానంలో ఇప్పుడు మనం 38వ స్థానం దాకా వచ్చాం.
1: అబ్బా,
0: సో డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్, బికాజ్ మనం ఈ చెక్ పోస్టులు అన్నీ తీసేసాం. ఇప్పుడు భౌతిక ఫిజికల్ చెక్ పోస్టులు అంటాం, ఇవన్నీ మనం తీసేసాం. ఇప్పుడు డిజిటల్ ఈవే బిల్ అంటే ఆయన ఈ డిజిటల్గా ఈ గూడ్స్ నేను తీసుకెళ్తున్నాను, దీని వాల్యూ ఇంత, దీని ట్యాక్స్ ఇంత అని ట్రాన్స్పోర్టర్ కానీ సప్లయర్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ చేసేసి ఉంటారు. కేవలం ఆ బేసిస్ పైన మీరు రాష్ట్ర సరిహద్దులో ఎక్కడా ఆగాల్సిన పని లేదు.
1: అయితే మహేష్ గారు, మీరు ఇందాక చెప్తూ అన్నారు ఏ రాష్ట్రంలో వ్యాపారం చేయాలన్నా ఒకే రకంగా ఉండడం అనేది మనకి విదేశీ పెట్టుబడులకి లాభదాయకం అవుతుంది, విదేశీ పెట్టుబడులు రాక కోసమని. ఆ యూనిఫైడ్ మార్కెట్ విధానం నిజంగా ఎంత ప్రయోజనాన్ని తీసుకొచ్చింది దేశ ఆర్థిక వ్యవస్థకి జిఎస్టీ ద్వారా?
0: యూనిఫైడ్ మార్కెట్ అనేది కేవలం విదేశీ పెట్టుబడుల కోసమే కాకుండా మన ఎఫిషియన్సీ కూడా, మన ఇంటర్నల్ మార్కెట్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఈ ఒకటే రకమైన పద్ధతులు పాటించాలి ఈ మ్యానుఫ్యాక్చరర్. నేను ఈ ప్రోడక్ట్ చేస్తున్నాను, ఈ కెన్ ఫోర్కాస్ట్ బెటర్, ఈ ప్రోడక్ట్కి ఈ రేట్ ఉంది, ఈ అన్ని చోట్ల ఇదే రేట్ ఉంది, దీని డిమాండ్ ఇంత ఉంది అని అతను ప్రొడక్షన్ అప్పుడే అతను ప్లాన్ చేయగలడు. ఇలా ప్లాన్ చేయటం వల్ల ఎఫిషియన్సీ వల్ల ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ తగ్గుతుంది. సో హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా మీరు ఒకటే రకమైన పద్ధతులు, ఒకటే రకమైన రూల్స్ పాటిస్తారు, ఇది మీ బిజినెస్ రూల్స్ని స్టేబుల్ చేస్తుంది. అంటే మీకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంటుంది, ఇంత రేట్ ఉంటుంది, నాకు ఇంత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది, దీంట్లో నేను ఇంత ప్రాఫిట్ నాకు రావచ్చు యాజ్ అ బిజినెస్ మ్యాన్ అనేది మీకు ముందు నుంచి క్లారిటీ ఉంటుంది కాస్త.
1: అయితే దానివల్ల మీరు అన్నట్టు సామాన్యునికి లేదా వినియోగదారుడికి భారం తగ్గుతుంది అన్నారు, అది ఎంతవరకు, అంటే ఎన్ని విధాలుగా ఎంతవరకు ఆ భారం తగ్గించబడింది, కొంచెం వివరిస్తారా?
0: ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఈ జిఎస్టీలో కూడా 5%, 12%, 18% అండ్ 28% అని రకరకాల స్లాబ్స్ ఉండేవి. ఈ స్లాబ్స్ ఉండటం వల్ల ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేసేవారంటే వాటిలో కూడా కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రోడక్ట్లో 5% వస్తుందా, 12% వస్తుందా అని ఈ రకమైన డిస్ప్యూట్స్ కూడా చాలా ఉండేవి. ఈ స్లాబ్స్ ఇప్పుడు మినిమైజ్ అయిపోయాయి, అంటే 5%, 18% మాత్రమే ఉంది. చాలా ప్రోడక్ట్స్ 12%లో ఉన్నటువంటి చాలా ప్రోడక్ట్స్ 5%కి వచ్చాయి. అంటే మన దైనందిన జీవితంలో మనం వాడే నిత్యావసరాల వాటి ట్యాక్స్ రేటు ఖచ్చితంగా తగ్గింది. సో దానివల్ల ఫైనల్ బెనిఫిట్ అనేది కన్జ్యూమర్కే వస్తుంది.
1: అయితే మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త స్లాబ్ల కుదింపు తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఎన్ని స్లాబ్లు ఉన్నాయి, ఏ ఏ కేటగిరీ కింద ఏ స్లాబ్లు ఉన్నాయి?
0: ఇంతకుముందు మనం చెప్పినట్టు 12%, 28% స్లాబ్ అనేది ఉండేది. అవి రెండింటినీ మనం రద్దు చేసి గత సంవత్సరం 2025లో ఈ 5% 18% అనే రెండు మెయిన్ స్లాబ్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో మరి సామాన్యుడికి లాభదాయకంగా ఉండేవి ఏమిటి అంటే, ఈ 12% ఈ స్లాబ్లో ఉన్న చాలా వస్తువులు 5% లోకి వచ్చాయి. సో యాజ్ ఇట్ ఈస్ యుర్ డైరెక్ట్లీ గెట్టింగ్ దట్ బెనిఫిట్ ఆఫ్ ద

0: ట్యాక్స్ రిడక్షన్. అలాగే 28% స్లాబ్లో ఉన్న చాలా వస్తువులని 18%లోకి తగ్గించు.
1: రెండు రకాలుగా లాభమే,
0: రెండు రకాలు, 12 నుంచి 5కి అయింది, 28 నుంచి కూడా 18కి అయింది.
1: ఒకప్పుడు జిఎస్టీ రాకముందున్న రకరకాల ట్యాక్సుల పేర్లు వ్యాట్ కావచ్చు, సేల్స్, సర్వీస్ ట్యాక్స్ మనం అనుకున్నట్టుగా, అప్పుడు ప్రజలకు ఇంతగా తెలిసేది కాదు దేని మీద ఎంత ట్యాక్స్ పడుతుందని. జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ అన్న ఒకే పదంతో నిజంగా ప్రజలందరికీ కొంత అవగాహన పెరిగిందనే చెప్పాలి, అదొక రకంగా మంచి విషయమే. కానీ జిఎస్టీపై నిజంగా ప్రజల్లో ఇంకా ప్రధానంగా ఉన్న అపోహలు ఏంటంటారు, వాటిని ఎలా నివృత్తి చేసుకోవచ్చు?
0: జిఎస్టీ పైన అపోహ అంటే, యాజ్ అ కన్స్యూమర్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ జిఎస్టీ అనేది ఎంత రేట్ పడుతుంది అనేది మీరు ఇన్వాయిస్ చూస్తే కానీ మీకు తెలియదు. ఇన్వాయిస్లో చూసి దాంట్లో జిఎస్టీ ఎంత కాంపోనెంట్ ఉంది, నాకు 100 రూపీస్ బిల్ అయింది, దీంట్లో జిఎస్టీ ఎంత ఉంది, ఈ జిఎస్టీ నేను పే చేస్తే ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఆయన గవర్నమెంట్కి పే చేస్తున్నాడా లేదా, ఇలాంటివన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ జిఎస్టీ ముందు ఎలా ఉండేదంటే మల్టిపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉండడం వల్ల దాని ట్రాన్స్పరెన్సీ లేదు. అంటే ఆ పన్నులు ఎంత కడుతున్నాం మనం, పన్ను నా మీద ఎంత పడుతుంది భారం అనేది దానిలో పారదర్శకత లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏ బిల్ చూసినా వెంటనే దాని జిఎస్టీ కాంపోనెంట్ చూస్తాను, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాంపోనెంట్ అనేది చూస్తాను, నాకు పన్ను భారం ఈ వస్తువు మీద ఎంత పడుతుంది అనేది నాకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి నేను నా పర్చేసింగ్ డెసిషన్ కూడా నేను దాన్ని ఆధారం చేసుకుని చూస్తాను.
1: బాగుంది. అయితే ఈ జిఎస్టీలో ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం ఏదైనా ప్రవేశపెట్టిందా జిఎస్టీ అవలంబిస్తున్న వారికి? ఎవరైతే ప్రజలు వ్యాపారులు జిఎస్టీలో భాగస్వాములు అయ్యారో వారిని ప్రోత్సహించడం కోసం ఏ ఏ రంగాల ప్రోత్సాహకం కోసం జిఎస్టీ ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టిందా?
0: ఇందాక మనం చెప్పినట్టు ఈ రేట్ రేషనలైజేషన్ వల్ల, అంటే 12% నుంచి 5%, 28% నుంచి 18% ఇలా రిడక్షన్ వల్ల, ఈ రిడక్షన్ అనేది మోస్ట్లీ మీరు నిత్యావసర దైనందిన వస్తువులకే ఇది వర్తించింది. అలాగే వ్యక్తిగత లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, మనం ఏవైతే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కడతామో వాటిపైన కూడా 18% జిఎస్టీ ఉండేది. అది కూడా మొన్న జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా దాన్ని పూర్తిగా తీసేశారు. అలాగే అఫోర్డబుల్ హౌసింగ్ అంటాం, అఫోర్డబుల్ హౌసింగ్ అంటే చిన్న ఆదాయ అల్ప తరగతి మధ్య తరగతి వర్గాల కోసం ఈ హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, వాటిలో జిఎస్టీ ఇంతకుముందు 8% ఉండేది, ఇప్పుడు అది కేవలం 1% పరిమితమైంది. అలాగే పర్యావరణానికి సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాలు, ఈవి కార్స్ అండ్ బైక్స్, దానిపైన కూడా 12% నుంచి 5% తగ్గింది. ఇవన్నీ వినియోగదారుడికి మేలు చేసే
1: ఎంకరేజ్మెంట్ కోసం తీసుకోవడం జరిగింది.
0: ఖచ్చితంగా.
1: అయితే భవిష్యత్తులో జిఎస్టీ వ్యవస్థలో ఇంకేమైనా మార్పులు సంస్కరణలు కానీ వచ్చే అవకాశం ఉందా? అది ఏ రంగంలో వచ్చే అవకాశం ఉంది?
0: ఈ జిఎస్టీ అనేది ఇట్స్ అన్ ఎవాల్వింగ్ సిస్టమ్. అంటే ఈ గడిచిన 9 ఏళ్లలో కూడా మన చాలా రకాల సంస్కరణలు జరిగాయి, ఈ మల్టిపుల్ టైమ్స్ ఈ రేట్స్ రిడక్షన్ అనేది. రేట్ రిడక్షన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే దీనికి సంబంధించిన బెనిఫిట్ అంతా ఫైనల్ కన్స్యూమర్కి వెళ్తుంది అన్నప్పుడు, అప్పుడు గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా ఆలోచిస్తుంది ఈ రేట్ ఇంకాస్త తగ్గించడానికి. అయితే వినియోగదారుడికి ఈ బెనిఫిట్ పాస్ ఆన్ చేయకుండా కేవలం మధ్యలో బిజినెసెస్ మాత్రమే కనుక బెనిఫిట్ పొందితే దాన్ని మనం యాంటీ ప్రాఫిటీరింగ్ అంటాం. దానికి సంబంధించి కూడా మనకు సెక్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైతే పన్ను భారం తగ్గిందో అది కేవలం వినియోగదారుడికే చెందాలి తప్ప మధ్యలో కంపెనీస్ దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఇట్స్ అ వెరీ డైనమిక్ సిస్టమ్. సో ప్రతి సంవత్సరం ఏదో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పన్ను భారాల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి సంస్కరణలు అనేవి వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మనం సలహాలు కూడా అన్నీ స్వీకరిస్తున్నాం. మన ట్రేడ్ బాడీస్ ఉన్నాయి, ఇండస్ట్రీ బాడీస్, అసోసియేషన్స్, వీళ్ళందరి నుంచి కూడా మనం సలహాలు తీసుకుంటూ దీన్ని ఇంకా మెరుగుపరుచుకుంటున్నాం.
1: బాగుందండి. చివరగా పన్ను చెల్లింపుదారులకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి?
0: ఒకటే అండి. అంటే మనం ఈ పన్ను అనేది మనం కడుతున్నాం అన్నప్పుడు ఆ పన్ను సరిగ్గా గవర్నమెంట్కి చేరుతోందా లేదా, ఎందుకంటే ఈ పన్ను ఆదాయంతో మనకు రోడ్లైనా ఏవైనా బ్రిడ్జ్లు ఇవన్నీ అభివృద్ధి జరగాలంటే మనం పన్ను కట్టాల్సిందే. ఆ పన్ను అనేది మనం మన సౌకర్యాల కోసం కడుతున్నాం కాబట్టి ఆ పన్ను మనం ఈ ట్యాక్స్ అనేది జిఎస్టీ మన బిజినెసెస్కి ఇచ్చినప్పుడు ఆ బిజినెసెస్ గవర్నమెంట్కి సరిగ్గా పే చేస్తున్నారా లేదా అని చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అయితే మీరు నెక్స్ట్ టైము ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా పర్చేస్ చేసినప్పుడు మీరు ఇన్వాయిస్ అడగడం మాత్రం మర్చిపోకండి. జిఎస్టీ ఇన్వాయిస్ ఖచ్చితంగా అడగండి. దానిపైన ఆ బిజినెస్ యొక్క జిఎస్టీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. అది తీసుకుని మీరు జిఎస్టీ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ జిఎస్టీ నంబర్ టైప్ చేస్తే

0: మీరు ఈ బిజినెస్ ఈ షాప్ అతను అతను రెగ్యులర్గా పే చేస్తున్నాడా లేదా గవర్నమెంట్కి, ఇంత రెగ్యులర్గా ఫైల్ చేస్తున్నాడు అనే వివరాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మనం పన్ను కడుతున్నాం కాబట్టి ఆ పన్ను సరిగ్గా సక్రమంగా ప్రభుత్వానికి చేరితేనే మనకు కావాల్సిన అభివృద్ధి ఫలాలు అందుతాయి కాబట్టి అది చెక్ చేయాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఈ ఒక్క సందేశం మాత్రం వినియోగదారులందరూ పాటించాలి.
1: బాగుందండి మహేష్ గారు. సమాజంలో పౌరుడిగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యత నిర్వర్తిస్తే దేశాభివృద్ధికి అందరం దోహదం చేసిన వాళ్ళు అవుతాం. చాలా మంచి విషయాలు తెలియజేశారు మా శ్రోతలకి. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

ఇంతవరకు మీరు ఇది మన చట్టం శీర్షికన 9 ఇయర్స్ ఆఫ్ జిఎస్టీ హైదరాబాద్ సెంట్రల్ జిఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీ మహేష్ సింగారపు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 7:31 దాటి 25 సెకండ్లు. పాటతో ప్రయాణంలో మనం వినబోతున్న మొదటి పాట నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ నిత్య సంతోషిని పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోలో సమయం 7:36.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: రేపు ఉదయం 9:15 ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి ఎన్ఐటిహెచ్ఎం ఫ్యాకల్టీ లైజన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ యాదగిరి గారితో పరిచయం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

యువసేన చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం జెస్సీ గిఫ్ట్. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఆల్ టైమ్ హిట్స్లో మనం వినబోతున్న మరో పాట మనసంతా నువ్వే చిత్రం కోసం చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఆల్ టైమ్ హిట్స్లో మనం వినబోతున్న తర్వాత పాట మన్మధుడు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియోలో సమయం 7:52.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని,
1: మధుర గానాల మనోరంజని,
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: మను జనరంజన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్

0: ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 7:55. మరి ఆల్ టైమ్ హిట్స్ లో మనం వినబోతున్న తర్వాత పాట అతడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: ఆల్ టైమ్ హిట్స్ విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో సమయం 8 గంటలు. న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జకార్తాలో ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరు దేశాల శతాబ్దాల నాటి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు కలిగిన ఈ ద్వైపాక్షిక సంబంధాలు రెండు దేశాల సంక్షేమానికే కాకుండా ప్రాంతీయ ప్రపంచశాంతి స్థిరత్వానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇండోనేషియాలో విదేశీ క్యాంపస్ను స్థాపించడానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరుకు అనుమతి లభించడంతో భారత విద్యారంగానికి ఒక కొత్త అధ్యాయం జోడించబడిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ పరిధిలో నూతన బాలామృతం ప్లాంటును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 48 సబ్ రిజిస్ట్రార్, 3 జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసినట్టు మంత్రి పొంగులెట్టి తెలిపారు. ఒకే నమూనా, ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. తహసీల్దార్, ఆర్డీఓ, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు శాశ్వత భవనాలు కల్పించడం కోసం 97 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేశారు. సింగరేణి సంస్థ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ను వేలంపాట లేకుండానే సంస్థకు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వరకు 3,24,48,000 ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. దీని ద్వారా రికార్డు స్థాయిలో 95.91% లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. టీజీ20 లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో పాలమూరు స్పెక్టర్స్పై కరీంనగర్ డైమండ్స్ 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. 217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాలమూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులకే పరిమితమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANR News_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 8:04. ఒకప్పుడు ప్రపంచంలో జరిగే విషయాలు తెలుసుకోవడానికి చాలా టైం పట్టేది, కానీ ఇప్పుడు 1 నిమిషం చాలు కదండి వైరల్ అవ్వడానికి. మరి అలాంటి వైరల్ అవుతున్న వింతలు విశేషాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రోగ్రామే
2: కొంచెం మస్తీ బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.

0: అనంతపురం 1980 చిత్రం కోసం బెల్లిరాజ్ దీప పాడిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం జేమ్స్ వసంత్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 8:10. మనం వింటున్నాం మస్తీ మజా.
1: కొంచెం మస్తీ బోలెడంత మజా, మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి ఈరోజు మన మస్తీ మజాలో ఒక 17 ఏళ్ల అమ్మాయి చిన్న ఆలోచన అందరికీ ఉపయోగపడేలా ఒక రోబోని కనిపెట్టిందంట. మరి ఎవరు ఆ అమ్మాయి, ఎక్కడ, ఏంటి ఆ రోబో కథ మనం తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: రోబో చిత్రం కోసం శ్వేతామోహన్, యోగి, కీర్తి సగాతియా పాడిన పాట, రచన బోనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. మస్తీ మజాలో ఉన్నాం.
3: కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి మస్తీ మజాలో మనం రోబో గురించి మాట్లాడుకుంటాం అనుకున్నాం కదా. మనం మామూలుగా స్కూల్స్, ఆఫీస్, మాల్స్, రోడ్డు పక్కన ఎక్కడికి వెళ్ళినా కామన్గా మనకి కనిపించేది డస్ట్బిన్. కానీ మనలో చాలామంది డస్ట్బిన్ పక్కనే ఉన్నా కూడా చెత్తను కింద పడేసే వాళ్ళే ఎక్కువ. ఏమంటారు? మరి అలాంటి వాళ్ళ కోసం ఒక ఏఐ రోబోని కనిపెట్టింది ఢిల్లీకి చెందిన మహి మల్హాని అనే 17 ఏళ్ల స్కూల్ స్టూడెంట్. మన చుట్టూ ఉన్న పరిసరాలని క్లీన్గా ఉంచడానికి ట్రాష్ బాట్ అనే రోబోని తయారు చేసిందంట. ఐఐటి ఢిల్లీలో రూపొందిన ఈ స్మార్ట్ రోబో దానంతట అదే తిరుగుతూ చెత్తని ఆటోమేటిక్గా గుర్తించి కలెక్ట్ చేస్తుందంట. అంతేకాదండి, వ్యర్థాలు అంటే బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ చెత్తని సపరేట్గా కూడా చేస్తుందంట. ఈ రోబో సూపర్ కదండి. మనం టెక్నాలజీని కరెక్ట్గా యూజ్ చేస్తే ఇలాంటి ఎన్నో సమస్యలకు సొల్యూషన్స్ దొరుకుతాయి. ఏమంటారు?

0: వి చిత్రం కోసం అమిత్ త్రివేది, శశా త్రిపాఠి పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం తమన్ ఎస్ఎస్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి ఎన్ఐటిహెచ్ఎం ఫ్యాకల్టీ లైజన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ యాదగిరి గారితో పరిచయం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియోలో సమయం 8:23. మస్తీ మజా వింటున్నాం.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: ఈ రోజు మనం మస్తీ మజాలో రోబో గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ ట్రాష్ బాట్ రోబో మొబైల్ యాప్తో కంట్రోల్ చేయొచ్చంట. ఇప్పటికే నోయిడా, ఉదయ్పూర్లలో పలు స్కూళ్లలో సొసైటీల్లో విజయవంతంగా టెస్ట్ చేశారంట. అలాగే మహి మల్హాని వరల్డ్ రోబో ఒలింపియాడ్లో నేషనల్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ సాధించిందంట. ఇంకా భవిష్యత్తులో సోలార్ ప్యానెల్స్తో అప్గ్రేడ్ చేసి 5 రకాల చెత్తలను వేరు చేసేలా మార్చేందుకు ప్లాన్ చేస్తుందంట. ఎంత గ్రేట్ కదండి. వివిధ భారతి శ్రోతలందరి తరపు నుండి మహి మల్హానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇదండి ఈనాటి మస్తీ మజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరమనిపించే గీతాలు

0: మధురిమ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియోలో సమయం 8:31. ఈరోజు ఏకచిత్ర గానంలో కొన్ని సినిమా పేర్లు వినగానే మన ముఖంలో ఒక రకమైన సంతోషం కనిపిస్తుంది. మరి అలాంటి సినిమాలో ప్రేమ, అనుబంధాలు, కుటుంబం, హాస్యం, త్యాగం మరియు మనస్సును తాకే సంగీతం ఇవన్నీ ఒకే చిత్రంలో చూడాలంటే గుర్తొచ్చే సినిమా సంతోషం. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై దశరథ్ దర్శకత్వంలో నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా శరణ్ మరియు ప్రభుదేవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2002 విడుదలై ఘన విజయాన్ని సాధించింది. నాగార్జున గారి సెకండ్ ఇన్నింగ్స్లో చెప్పుకునే సినిమా సంతోషం. మరి ఈ సినిమాకి 2 నంది అవార్డులు, 2 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయండి.

0: కేకే ఉషా పాడిన పాట, రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: శంకర్ మహాదేవన్ పాడిన పాట. పెళ్లి సాంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని చక్కగా వర్ణించారు కులశేఖర్ గారు. దానికి తగ్గట్టుగా ఆర్పి పట్నాయక్ గారి సంగీతం చాలా బాగా కుదిరింది కదండి. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి విత్ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 8:42.
1: భాయ్యో ఔర్ బెహనో సత్ శ్రీ అకాల్.

0: మాలో భార్గవి విశ్వ. పాడిన పాట రచన విశ్వ, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు
0: ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి ఎన్ఐటిహెచ్ఎం ఫ్యాకల్టీ లైజల్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ యాదగిరి గారితో పరిచయం. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 8:52. ఏకచిత్ర గానంలో మనం వినబోతున్న మరో పాట

0: ಉಷಾ ಪಾಡಿನ ಪಾಠ, ರಚನಾ ಸಿರಿವೆನ್ನೆಲ, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: హాయ్ నానా చిత్రం కోసం కాలభైరవ శక్తిశ్రీ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: పెద్ద చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట, రచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు,
0: బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 ఆతిథ్య రంగంలో వ్యాపార ఉపాధి అవకాశాలు, ఈ అంశం గురించి ఎన్ఐటిహెచ్ఎం ఫ్యాకల్టీ లైజన్ ఆఫీసర్ డాక్టర్ ఎన్ యాదగిరి గారితో పరిచయం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియోలో సమయం 9:08.

0: కోట్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట. రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ బుల్గన్.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9:15. ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 వివిధ భారతి ముంబై నుండి రిలే వింటారు.
4: Take on hosts England in the 30-20 international of the 5-match series in Nottingham tonight. That is all in the news at night. Good night.
5: Aadab, ye Akashvani hai. Khabron

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలు. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ వింటారు.
1: ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతి వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. వెంకటేశ్వరుడు సాటిలేని దేవుడు. ఆ సేవానందాన్ని పొందటం జీవితం. గోవిందా

అని కొందరు, బాలాజీ అని మరికొందరు. సాక్షాత్తు శివరూపమని, శక్తిరూపమని, అంతెందుకు నారాయణుడే తానని ఆపదముక్కుల వాణ్ణి జనం మొక్కుతూనే ఉంటారు. తొలితరం గీతంగా, తిరువెంకటేశ్వనాథుని గీతంగా ఘంటసాల పాడిన ఈ పాట

కోతి నుంచి మనిషి పుట్టాడనేది ఓ నానుడి. కాని మనిషి నుంచి కోతి కూడా పుట్టచ్చుండోయ్. మనిషి మృగం నుంచి వేరు చేసేది ఆలోచనైతే, అదే ఆలోచన మనిషిని మృగాన్ని కూడా చేస్తుంది. తనలోని మంచిని మర్చిపోయినప్పుడు, వంచిన ఒంటికి బాగా పట్టించుకున్నప్పుడు చంద్రలోకం వెళ్లినా పాతాళానికి పడిపోవాల్సిందే. శ్రమజీవుల కష్టాన్ని దోచుకుని పనిలో మనమంతా సమానమని పనిచేయించుకుని నమ్మించి డబ్బు పంపకంలో మాత్రం అంతా తనదే అన్నప్పుడు ఆ మనిషి ఎంత దిగజారాడో తెలుస్తుంది. ఈ పాటలో ఆ భావంలే పంచుకున్నారు రచయిత. రచయిత గీతం ఇది. ఒకే కుటుంబం చిత్రంలో ఘంటసాల, దాశరథి రచన, ఎస్పి కోదండపాణి సంగీతం.

సమాజం ఎంతో మారుతుంది, ఆధునిక ప్రపంచం అద్భుతంగా ఎదుగుతోంది, కానీ కొన్ని రుగ్మతలు మాత్రం మారటం లేదు. రెండు హృదయాలను కలిపి రెండు ప్రేమలను పంచుకునే వారికి పెళ్లి అనేది ఒక అద్భుతం. కాని ఆ పెళ్లిలో కట్నం మీద మోజన్నది మాత్రం కాపురాల్ని కూల్చేస్తోంది. దంపతులంటే ఇలా ఉండాలి కాదు, ఇలా ఉండాలి అంటూ ఒకరికి ఒకరు కంటిపాపలా కాపాడుకుంటూ చంటిబాబు వంటి మంచి హృదయాలలో మదినిండా నవభావనలతో, హృదయంలో నవరాగాలతో ఎవరికి తెలిసినా తెలియకపోయినా వాళ్ళిద్దరికీ మాత్రం ఒకరికొకరు తెలుసుకునేలా కునిరాగాలు తీసుకుంటూ సరదాగా జీవితాన్ని గడపాలని అందుకు పెళ్లి ఎంతో అవసరం అంటున్న పాట. పెళ్లి చేస్తుడు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, పింగళి రచన, ఘంటసాల సంగీతం.

ప్రతి ఏడు పుట్టినరోజులు చేసుకుంటూ ఉంటాం, సంతోషం పంచుకుంటూ ఉంటాం. కానీ ప్రతి పుట్టినరోజు మన వయసులో ఒక ఏడు తగ్గిస్తోంది అని మనం ఊహించలేము. అందుకు కారణం భ్రమ. ఈ తోలుబొమ్మలాటలో దేవుడు మనిషికి కల్పించే భ్రమలు ఎన్నో ఉంటాయి. తాను ఎక్కడో ఉన్నా కూడా మనమీద ఆ మాయపొరలు ఎంతగానో ప్రభావితం చూపిస్తాయి. మనకు తెలియకుండానే ఈ నాటకాలలో పాత్రధారణం అయిపోతాం. ఈ విచిత్రమైన గారడీని, అద్భుత భావనల్ని కరుణారసస్ఫూరకంగా పాడుకున్న పాట దేవుడమ్మ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాజశ్రీ రచన, సత్యం సంగీతం.

0: స్వామి ఎక్కడో దూరాన కూర్చున్నావు.
1: కనులు ఉన్నది చూసేందుకు, కాని కొన్ని చూసినా కనపడవు, కొన్ని కళ్ళు మూసుకున్నా కనపడతాయి. అదే నిజం. మన చుట్టూ ఉండే ప్రపంచంలో చాలా మటుకు నాటకం నడుస్తూ ఉంటుంది. ఆశానే భ్రమల్లో మనం బ్రతికినంతకాలం ప్రపంచం అంతా కూడా మెరుస్తూనే కనపడుతుంది. ఆ మెరుపుల వెలుగులో సుఖాన్ని వెతుక్కుంటూ ఎడారి పైనం సాగిస్తూనే ఉంటాం. కాని నిజం తెలుసుకుని బాధపడిపోతాం. ఆ బాధ కూడదని, ప్రతి కాళరాత్రి తర్వాత ఒక ఉదయ కాంతి ఉండి తీరుతుందని ఆలోచించి అడిగేయమని అంటూ మనస్సును పట్టేసిన భావంతో రాగరంజితంగా భౌడి రేగుప్తి రేవారాగాల ఛాయల్లా అనిపించే మనసునీ మెదడునీ ఆలోచింపచేసే గీతం సంతానం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, అనిశెట్టి రచన, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.

చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, పగ శత్రువని, ప్రేమ బ్రతుకని, పాపాలకు దారులు ఎన్నో ఉన్నా పుణ్యానికి దారి మాత్రం ఒకటే ఉంటుందని, నీతిని ఊపిరిగా పీలుస్తూ న్యాయం కోసం బతకాలని, సాటి మనిషిపై కరుణ కారుణ్యం చూపగలగటం ఆ మనిషిలో దేవుణ్ణి చూడటమే అని, కులమేదైనా మతం మరేదైనా మనందరినీ కాపాడేది ఆ భగవంతుడే అన్నట్టుగా ఓ గాయకుడు తన పాటతో మన మనస్సుకు శాంతిని అద్భుత గళంలో అందించిన గీతం. మాదేవన్ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాజశ్రీ రచన, కెవి మహదేవన్ సంగీతం.

ఈ తరానికి ఆ తరపు హృదయాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. భార్యని తీగతో, భర్తని పందిరితో పోల్స్తే అవమానంగా భావిస్తారు ఈ తరం. అయితే దాంట్లో భర్త బాధ్యతని తెలియజేస్తున్నాడు కవి అనుకున్నప్పుడు దాని అర్థం తెలుస్తుంది. చిన్నప్పుడు ఆడపిల్లలకి తెలిసేది తల్లిదండ్రుల ముద్దు మురిపాలు మాత్రమే. పెళ్ళైతే కోరుకునేది మాత్రం అనురాగం ఒకటే. అదే మరింత పెరిగి పెద్ద అయితే కోరుకునేది పిల్లల ఆదరణ. పిల్లలకు పాపలకే కాదు, బ్రతుకుకి జగతికి కూడా అవసరమైన స్త్రీని, ఆమె ప్రాధాన్యతని ప్రాముఖ్యతని అందజేసే ఓ పాట మధుర గాయని గళంలో. మీనా చిత్రంలో పి సుశీల, దాశరథి రచన, రమేష్ నాయుడు సంగీతం.

సంసారం అంటే వినోదమే కాదు, వివాదం కూడా. ఆ వివాదం ఎంత ఉంటే ఆ వినోదం అంత ఆనందంగా ఉంటుంది. అవతల వారి కోపాన్ని శాంతస్వభావంగా ఎక్కిరిస్తూ మగవారి మోసాలని, ఆడవారి అలకలని ప్రణయ కలహాల సరస వినోద విలాస ప్రణయ గీతిగా పాడితే

ఇవాళ మీకు రహస్యం చెప్పాలి. ఈ సృష్టికి, ఈ సృష్టిలోని ప్రతి మనిషికి, మనిషికున్న ప్రతి అవసరానికి, అవసరాన్ని ఆదుకోవటానికి, పొందటానికి కావాల్సింది డబ్బు. ఇదనే ఈ రహస్యం అనద్దు. అసలు రహస్యం అంతా, దాన్ని కనిపెట్టింది మనమే అయినా దాసులైంది కూడా మనమే. డబ్బనేది దాస్తే ఉంటుంది, తీస్తే మాయమవుతుంది. డబ్బు కరెన్సీ కాదు, మనం పడే కష్టం కూడా. కూలీవారి చెమట, కాపుకాచేవారి కండబలం, శ్రమైక జీవన సౌందర్యం, ఇవన్నీ కూడా ధనం అంటూ ప్రబోధనం చేస్తున్న ఈ పాట. లక్ష్మీ నివాసంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆరుద్ర రచన, కెవి మహదేవన్ సంగీతం.

ఒక భరోసా, ఒక ఆశీస్సు, ఒక శుభాకాంక్ష అందిస్తూ స్త్రీ మనసును తెలుసుకోవాలని, అందుకు అవసరమైన శక్తిని పొందాలని, ఎక్కడ పడితే అక్కడ మన్మథ బాణాలు వృధా చేసుకోవద్దని, తేటిరాజు తుమ్మిదల రేడిని పరువు కోసం శాంతి సుఖాలు వదులుకోవద్దని, అలా చేసేట్టయితే ఇటు రానే వద్దని, రావద్దని పిలుస్తూ పలక్కుండానే పలికేస్తున్న ఆహ్వాన గీతిక ఈ ప్రణయ గీతం. నర్తనశాల చిత్రంలో పి సుశీల, సీనియర్ సముద్రాల రచన, సుశల దక్షిణామూర్తి సంగీతం.

అజరామరంగా ఉండాలని ప్రతివారూ కోరుకుంటారు. అందుకు అమృతపానం ఒకటే దారి అని కూడా అనుకుంటారు. అమృతం ఎక్కడో ఆకాశంలో ఉండదు. నచ్చిన వారి పేర్లు, రూపులు, చూపులు, పలుకులు, పెదవులు, వారి గురించిన తలపులు ఎక్కడ పడితే అక్కడ అమృతం దొరికేస్తూ ఉంటుంది. తనకు నచ్చిన వారు ఆ పాలకడిలలో పుట్టిన అమృతంతో పోలిస్తూ, అమృతధారని కురిపించే చంద్రునితో పోలుస్తూ, కోవిల్లో దేవతగా, దీపంలా, గుడిగంటలా పరమ పవిత్రంగా ఆరాధిస్తూ ప్రాణప్రదంగా పాడుకుంటున్న గీతం. ప్రకృతిలోని ప్రతి అంశంలో తనకు కావలసిన అమృతాన్ని వెతుక్కుంటున్న గీతం. ముత్తైదువ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆత్రేయ రచన, కెవి మహదేవన్ సంగీతం.

కొంతమందిని చూస్తే మనసు హాయిగా ఉంటుంది, తేలిపోతుంది, తలుపులన్నీ పులకాంకితమవుతాయి. కారణం, మల్లెలంత స్వచ్ఛంగా వారి మనసు ఉండటమే, మంచంత చల్లగా వారు బ్రతకటమే. వారిని చూస్తేనే మనకందుకే అలా అనిపిస్తుంది. వారు అంత పెద్దగా గొప్పగా చదివి ఉండక్కర్లేదు. ఈదే చేపల్ని, ఆడే నెమళ్ళని, కూసే కోయిల్ని, పలికే దూడల్ని, ఏడ్చే పాపల్ని, వీటన్నింటికీ రాని లేని అక్షరం

వాళ్ళకి లేకపోయినా దిగులు వద్దని, మమతే ఈనాటి చదువులకి మూలమని అలా చెప్తున్న పాట ఇది. చదువు వద్దని కాదు కానీ చదువు లేకపోయినా బాధపడొద్దు అన్న గీతం. అందుకే ఇది ఒక లాలగీతం, చదువులకు కాదు మనసుకు మాత్రమే అని తెలుసుకోవాలి. ఆత్మబంధువు చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ, రచన కెవి మహదేవన్, సంగీతం.

మీరు సరిగ్గా చూస్తే రాత్రి కూడా పడుకునే ఉంటుంది. మనమే కాదు, ప్రకృతి కూడా నిద్రలో తూగుతూ ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. గాలి పగలే వేగంగా వీస్తుంది, కానీ రాత్రిపూట చల్లగా అది కూడా నిద్రలో జూగుతూ ఊగుతూ అలా చిరుగాలిలా ఉంటుంది. ఆకాశం పగల్లా ఉన్నట్టు హడావిడిగా మబ్బులతో ఉండదు, తారకలతో మినుకుమినుకులాడుతూ ఉంటుంది. ప్రకృతి ఎంత సహకరిస్తే కంటికి నిద్ర అంత హాయిగా పడుతుంది. మెల్లమెల్లగా, చల్లచల్లగా, హాయి హాయిగా, అలా అలా వచ్చే నిద్ర కోసం ఈ పాట సరిగ్గా వింటే సరిగ్గా నిద్రపడుతుంది. నాటకాల రాయుడి చిత్రంలో పి. సుశీల, ఆత్రేయ రచన జికె వెంకటేష్, సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 11 గంటలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం 102.8 MHz మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.